శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 15వ తారీఖు, శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

ఇంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాతియా కలాం విన్నారు కదా. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ సిఎం నజీర్ అహ్మద్.
1: పరిశుద్ధమైనది. బిస్మిల్లాహ్ రహమాన్ ఇర్రహీం. ఖుల్లా యస్తవిల్ ఖబీసు ఫత్తయ్యిబు వలౌ ఆజబ కసరతుల్ ఖబీసి ఫత్తఖుల్లాహ యా ఊలిల్ అల్బాబి లఅల్లకుం తుఫ్లిహూన్. పవిత్ర ఖురాను షరీఫ్ గ్రంథములోని సూరే మాయిదా 100వ వాక్యాన్ని చదివాను. పరిశుద్ధము హలాల్, అపరిశుద్ధము హరం. అపరిశుద్ధము యొక్క ఆధిక్యత ఎక్కువతనం ఎంత భ్రమింపజేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ రెండూ సమానం కావు. వివేకం గల జనులారా, అల్లా పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి, మీకు సాఫల్య భాగ్యం కలుగుతుంది అనే ఆదేశం ఇవ్వబడింది. ధర్మసమ్మతమైన సంపాదన హలాల్ కొద్దిగా 10 రూపాయలు ఉన్నను, అధర్మ సంపద 1000 రూపాయలు సంఖ్యామానంలో ఎక్కువగా ఉండి ఎంత భ్రమింపజేసినా రెండూ సమానము కావు. మొదటిది సత్ఫలితం, మనోనిగ్రహం, మనశ్శాంతికై పయనము సాగిస్తుంది. కష్టార్జితం దుబారా ఖర్చులకు తలవగ్గదు. ఉన్న దాంట్లో సర్దుకుంటూ సంతృప్తిని, మనోనిశ్చలతను పెంపొందిస్తుంది. రెండవది దుష్ప్రభావాల వైపు నడక ఎన్నుకుంటుంది. ఇంకా ఇంకా కావాలి అనే ఆశ దురాశలను రేకెత్తించి భవితను హానికరముగాను, దుశ్చర్యలమయముగాను, అనిశ్చితి అలజడి కలిగిన పంటను పండిస్తుంది. నిషిద్ధ సంపాదన, నిషిద్ధ జాబితా వైపే మరలి దుబారా ఖర్చులు చేస్తూ తాగుడు, జూదం, వ్యభిచారం వైపునకు లాగి దుర్బుద్ధి మరియు అనారోగ్యాల పాలు చేస్తుంది. ధర్మసమ్మతమైంది హలాల్, అధర్మం, అపవిత్రం, అపరిశుద్ధం హరాం. జనులందరూ సాధారణంగా సాధారణ బుద్ధి కలిగి పామరులుగా ఉన్నందున హలాల్ హరాం తారతమ్యత తెలియదు. హరాం అనగా అధర్మం వైపు వెళితే ఆత్మకు, తనువుకు లభించేది దుర్బుద్ధి, దుశ్చర్యలు. ఇది ముళ్ళబాట. ఇందులో నడిస్తే అష్టకష్టాలు, తీవ్ర అలజడి గమ్మం చేరేందుకు ఎన్నో అవరోధాలు, అయోమయ పరిస్థితులు ఉన్నాయి. రాచబాటన అనగా హలాల్ దారిలో నడిస్తే నడక సునాయాసం. అవరోధాల తీవ్రత లేని ముందే తెలియచేయబడ్డ గమ్యాన్ని చేరుకోగలం. హరాం దారిలోని పదార్థాలు జనులందరికీ చూపులకు ముళ్ళబాటగా కనిపించవు. కనిపించినంత మాత్రాన వాటిని పరిశుద్ధమైనవిగాను, నిర్మ

0: కాలమైనవి గాను తలచరాదు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జాగ్రత్త పడవలసిన తెలియరాని విషయాలు ఎన్నో ఉన్నాయి. కంటి చూపు కోసం, వినికిడికి, వాసనకు, తినడానికి, నడిచే ప్రవర్తనకు, నిషిద్ధమైన కార్యాలు, ప్రార్థనలకు సైతం యోగ్యము కాని కాలమానం, వధూవరులు కావడానికి నిషేధిత అమ్మాయి అబ్బాయిలు, ఇటువంటి ఎన్నెన్నో విషయాలు దైవ సమ్మతమై నిర్ధారణలతో హలాల్ హరాం పట్టికలు జనుల కోసం ఇవ్వబడి ఉన్నాయి. ఇవి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు సహకరించి దైవానుగ్రహానికి తోడ్పడి ఇహపర లోకాలలో శాంతి మరియు స్వర్గలోక అర్హతలు కలుగచేస్తాయి. కొండంత చీకటి ఒక చిన్న వెలుగు కిరణానికి లోకువా. కల్మషం నుండి పుట్టేవి దుర్బుద్ధి, హాని, దుశ్చర్య. హలాల్ ధర్మం, హరాం అధర్మం రెండూ ఒకరినొకరి వైరుధ్యాలు. ఒకటి మంచిని పుట్టిస్తే ఇంకొకటి చెడును వర్తింపజేస్తుంది. రెండూ ఏనాటికి సమానము కావు. ఇందులో సొంత జోక్యం చేసుకొని ధర్మాన్ని అధర్మంగాను, హరాంను హలాల్గాను చేసుకోరాదు. దైవాజ్ఞను అనుసరించి వర్తించడం ఉత్తమం. వివేకం కలవారు హరాంను విడనాడుతారు, హలాల్ను చేతబట్టి దైవ విధేయులై నికర సాఫల్యం వైపు నడుస్తారు అని హితము ఆదేశము ఉన్నది. ప్రతి ఒక్కరూ హలాల్ ధర్మ సూచనల మేరకు నడుద్దాం. మనం బాగుండి ఇతరులను బాగుండడాన్ని ఆశిద్దాం. హరాం ఉదాహరణకు వడ్డీ, లంచం, జూదం, మద్యపానం, పందిమాంసం నిషిద్ధాలు, ఇంకా ఎన్నో హరాం జాబితాలో ఉన్నవి. సమగ్రంగా తెలుసుకోండి, సన్మార్గాన్ని ఎంచుకోండి.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ సిఎం నజీర్ అహ్మద్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: రైతన్నలకు నమస్కారం. వరిలో సస్యరక్షణ చర్యలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వరిలో సస్యరక్షణ పద్ధతులు, ముందుగా భౌతిక పద్ధతుల విషయానికి వస్తే, పీక పురుగు, లద్దె పురుగు గుడ్ల సముదాయాన్ని, ఆకుముడత గొంగళి పురుగులను ఏరివేయడం వలన వాటి వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అధికంగా యూరియా వాడడం వలన చేను మెత్తబడి చీడపీడలకు లొంగిపోతుంది. కాబట్టి చీడపీడలు ఆశించినప్పుడు యూరియాని చల్లకూడదు. మబ్బులు, వర్షపు జల్లులు ఉన్నప్పుడు నత్రజని ఎరువులను కూడా వేయకూడదు. యూరియాతో పాటు వేపపిండిని కలిపి రెండింటిని 5:1 నిష్పత్తిలో వేయడం వలన వేపపిండి వాసనకు కీటకాలు దగ్గరికి రావు. నత్రజని కూడా వృధా కాకుండా సద్వినియోగం అవుతుంది. నాటే ముందర నారు చివర్లు తుంచడం వలన పీక పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసుకోవచ్చు. ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెంటీమీటర్ల వెడల్పుతో గాలిబాట్లు తూర్పు నుండి పడమరగా తీయాలి. దీనివలన చేనుకు గాలి, సూర్యరశ్మి తగలడం వలన సుడిదమ్ము ఉధృతి తగ్గుతుంది. తర్వాత ఆకుముడత, ఉల్లికోడు, వరినల్లి, రెల్లురాల్చు పురుగులు, అగ్గి తెగులు, పొడతెగులు గడ్డి మీద ముందుగా ఆశ్రయిస్తాయి. కాబట్టి గుడ్ల మీద గడ్డిని తీసివేయాలి. ఆకుముడత పురుగు, గొట్టాల పురుగు పైరును ఆశిస్తే, పైరు మీద తాడు లాగినట్లయితే పురుగులు నీళ్లల్లో పడి చనిపోతాయి. ఇక యాంత్రిక పద్ధతుల విషయానికి వస్తే, ఎకరానికి 4-5 లింగాకర్షక ఎరలను ఉంచడం వలన మగపురుగులు లింగాకర్షణ ఎరలో ఉంచిన సువాసన పదార్థానికి ఆకర్షితమై ఎరలో పడిపోతాయి. దీనివల్ల మగపురుగులను నిర్మూలించుకోవచ్చు. పురుగుల సంతతి పెరగకుండా అరికట్టుకోవచ్చు. ఎకరానికి 2-3 దీపపేర్లు ఏర్పాటు చేయడం వలన తల్లి పురుగులు దీపం వెలుతురుకు ఆకర్షితమై అడుగున ఉంచిన కిరోసిన్లో పడి చనిపోతాయి. ఎకరానికి 4-5 టీ ఆకారంలో ఉండే పంగల కర్రలను పక్షి స్థావరాలుగా ఏర్పాటు చేసినట్లయితే కొంగలు, నల్లంచి, మైనా మరక పిట్టలు వాలి గొంగళి పురుగులను ఏరుకుని తినేయడం వలన

పురుగుల సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు. తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు. ట్రైకోగామా పరాన్నజీవి గుడ్లను ఎకరాకు 40,000 చొప్పున గుడ్లను వేసినట్లయితే 4 నుండి 6 వారాల లోపల కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత క్రిమిసంహారక మందుల విషయానికి వస్తే పురుగుల ఉధృతి తగ్గని పక్షంలో చివరి ప్రయత్నంగా మాత్రమే మిత్ర పురుగులకు హాని చేయకుండా ఉండే మందులను మాత్రమే, తక్కువ విష పదార్థం కలిగిన రసాయనిక మందులను మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వరిలో ఎలకల నియంత్రణ గురించి తెలుసుకుందాం. గట్ల సంఖ్యను, పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత ఎలుకల ఉధృతి పెరుగుతుంది. కాబట్టి ఎలుకల ఉనికి పైన నిఘా ఉంచాలి. పంటను ఎలకలు ఆశించే సమయంలో ఎలకలు పట్టేవారితో నివారించుకోవచ్చు. ఇక నివారణ చర్యలను రైతులు కూడా చేపట్టుకోవచ్చు. రైతులు పంట లేని సమయంలో ఎలకల నివారణ ఉద్యమం రూపంలో సామూహికంగా రైతులందరూ కలిసి చేపట్టినట్లయితే వాటి సంఖ్య చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ సమయంలో ఎలకలకు కావాల్సిన ఆహారం దొరికేది తక్కువ, కాబట్టి ఎరను తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోన్లు, విషపు ఎరలను చిరుపొట్ట దశ ఏర్పడే ముందుగానే ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వలన పంట దెబ్బతిందు. ఇక ఎరల విషయానికి వస్తే జింక్ ఫాస్ఫైడ్ ఎరను ఉపయోగించవచ్చు. విషం లేని వేరుశనగ 20 గ్రాములు, అంటే దీంట్లో 98 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు వేరుశనగ నూనె పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టి 2 రోజులు ఎలకలను ఎర ఆహారం తినడానికి వచ్చేలాగా మచ్చిక చేసుకుంటే 3వ రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరను 10 గ్రాములు పొట్లాలుగా కట్టి 1 చొప్పున వాడుకోవాలి. అంటే ఈ జింక్ ఫాస్ఫేట్ ఎరలో 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు జింక్ ఫాస్ఫైడ్ మందు ఉండాలి. ఈ జింక్ ఫాస్ఫైడ్ ఎరను పంట కాలంలో ఒకేసారి ఉపయోగించాలి. ఇంకా ఎలుకలు బతికి ఉన్నట్లయితే అల్యూమినియం ఫాస్ఫైడ్ గుళికలతో ఊదర వేసి నివారించుకోవచ్చు. ఈ గుళికలను ఉదయం 10 గంటలలోపే కన్నంలో వేసి కన్నాన్ని తడిమట్టితో మూసివేయాలి. బ్రోమోడైలిన్ మందును మరియు ఇతర పదార్థాలను కూడా ఉపయోగించి సామూహికంగా ఎలుకలను నివారించుకోవచ్చు. ఇక ఇప్పుడు పార్థీనియం కలుపు మొక్క యొక్క నిర్మూలన గురించి తెలుసుకుందాం. పార్థీనియం కలుపు మొక్కను కాంగ్రెస్ వీల్ లేదా క్యారెట్ వీల్ లేదా మాచర్ల కంప, ముక్కు పుల్లాకు అనే నానా రకాల పేర్లతో పిలుస్తారు. ఈ కలుపు మొక్క పంట పొలాల్లోనూ గట్ల మీద విస్తృతంగా పెరుగుతూ చాలా సమస్యాత్మకమైన కలుపు మొక్కగా అనేక నష్టాలను కలిగిస్తుంది. ఈ మొక్క సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు చీలినట్లుగా ఉండి క్యారెట్ ఆకుల వలె విస్తరించి ఉంటాయి. దీనికి బీజోత్పత్తి శక్తి తక్కువ, కాబట్టి ఈ మొక్కలు ఉన్న ప్రాంతాల్లో ఇతర కలుపు మొక్కలు పెరగలేవు. ఒక మొక్క సుమారుగా 80,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా ఆకులు చర్మానికి తగిలితే దురదను కలిగిస్తాయి. ఈ మొక్క పుష్పాల పుప్పొడి పీల్చినట్లయితే జలుబు, కళ్ళు ఎర్రబడడం, కన్నురెప్పలు వాయడం మొదలైనవన్నీ కూడా సంభవిస్తాయి. ఎండిన మొక్కలను తగలబెట్టినప్పుడు ఆ పొగను పీల్చినట్లయితే ఉబ్బసం వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఈ మొక్కలను పూర్తిగా నివారించుకోవడం ఎంతైనా అవసరం. దీని నిర్మూలన పద్ధతుల విషయానికి వస్తే మొక్క పుష్పించక ముందుగానే పెరక వేస్తే కొంతవరకు దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇది ఎక్కువగా బంజరు భూముల్లో, రోడ్ల పక్కన, గట్ల మీద సేద్యం చేయకుండా ఉన్న పొలాల్లోనూ పెరగడం వలన వీటిని నిర్మూలించడానికి రైతులు సామూహిక చర్యలు చేపట్టాలి. పంటలు లేని పొలాల్లో 2-4D ఎస్టర్ కలుపు మందును హెక్టారుకు 2 నుండి 5 కిలోలు వాడి నివారించుకోవాలి. ఖరీదుతో కూడిన గ్లైపోసేట్, డైక్యాట్, MSMEలు వంటి కలుపు నాశనలను కూడా వాడి కలుపును నివారించుకోవచ్చు. పంట పొలాల్లో పంటను బట్టి అట్రజిన్, అలాక్లోర్, బ్యూటాక్లోర్ మందులను పిచికారీ చేస్తే

0: పిచికారీ చేసిన 2 నుండి 5 మాసాల వరకు ఈ కలుపును నివారించుకోవచ్చు. పంట పొలాల్లో కానీ, బంజరు భూముల్లో కానీ, ఇతర ప్రదేశాల్లోనూ జైగోగ్రామ బైకొలరెట అనే పురుగును ఉపయోగించి దీన్ని నియంత్రించుకోవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
4: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నెలయాళ్ల సమయం 6:45 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: TG20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం.

0: చేస్తున్నట్లు చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
1: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత, హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం.

0: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య హరియాణా చండీగఢ పంజాబ్ స్థలానాం యాత్రయై నిర్గమిష్యతి. అత్రావసరే ప్రధానమంత్రి హరియాణాయాః జిందరేల స్థానకే జింద సోనిపత క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన సంచాలిత రేలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిష్యతి. అనేనైవ సహ శ్రీమోదీ జిందనగరస్థే ఏకలవ్య క్రీడాంగణే 17,14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనంచ విధాస్యతి. ప్రథమస్య హైడ్రోజన సంచాలిత రేలయానస్య అయం శుభారంభః రేలక్షేత్రే స్వచ్ఛ సతత వికాసాయ కశ్చన మహత్వపూర్ణః పదక్షేపో వర్తతే. జిందనగరాత్ ప్రధానమంత్రి చండీగఢం ప్రతి ప్రస్థాస్యతి. యత్ర అపరాహ్నే పాదోన ద్వివాదనే సహ 17,14,000 రూప్యతోప్యధికానాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం ఆధారశిలాం స్థాపయిష్యతి. అత్రావసరే సహ జనసభామపి సంబోధయిష్యతి. తతః పరం ప్రధానమంత్రి పంజాబస్య జాలంధర నగరం ప్రతి గమిష్యతి. యత్ర సహ 17,14,000 రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనంచ కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖతర దేశస్య అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇత్యనేన సహ దూరభాషేణ సంవాదం అకరోత్. అథ ఫాదర్ అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనం ప్రతి శోక సంవేదనాః ప్రేషితవాన్. సామాజిక సంచారపటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ ఖతర్ దేశస్య ఫాదర్ అమీర్ ఇత్యేతస్య స్థాయి రిక్తం భారత ఖతర్ దేశయోః మధ్యే సామరిక సహభాగితాం సుదృఢాం కర్తుం అగ్రేపి మార్గదర్శనం కరిష్యతి. అసౌ భారతస్య ప్రతి తస్య అతిస్నేహం ఖతర్ దేశే స్థిత భారతీయ సముదాయం ప్రతి తస్య ఆత్మీయ భావం భారత ఖతర సంబంధాన్ సుదృఢీకర్తుం తస్య దృఢ ప్రతిబద్ధతాం చ స్మృతవాన్. జులై మాసస్య 20 దినాంకే ఆరభ్యమాణాత్ సంసదః ప్రావృట సత్రాత్ ప్రాక్ భారతీయ జనతా పార్టీ ఇత్యేతస్య నేతృత్వయుతా NDA ఇతి సంయుతిః అద్య సహయోగి దళానాం వరిష్ఠమంత్రిభిః సహ ఉపవేశనం కరిష్యతి. అస్య ఉపవేశనస్య అధ్యక్షతాం రక్షామంత్రి రాజనాథ సింహః కరిష్యతి. అస్మిన్ ఉపవేశనే ప్రావృట సత్రాయ

0: एनडीए संयुतेः संसदीय कार्ययोजनायाः अन्तिमरूपं निर्धारयिष्यते। अपि च संयुतेः विधायिकार्यसूच्याः सहयोगिदलानां परस्परसमन्वयस्य अथ सदने विपक्षस्य प्रभावपूर्णप्रतिपक्षाय एकीकृतकार्ययोजनायाः विषये विचारविमर्शः भविष्यति। राष्ट्रीय परीक्षा संस्थयास्य वर्षस्य नीट यूजी इत्यस्य पुनः परीक्षायाः परिणामाः उद्घोषिताः। स्नातकस्तरीय चिकित्सा दन्तचिकित्सा आयुष सहैव तत्सम्बद्ध पाठ्यक्रमेषु प्रवेशाय 11 लक्षाधिकाः अभ्यर्थिनः अर्हाः अभवन्। सर्वेषाम् अभ्यर्थिनाम् अङ्कपत्राणि तावत् आधिकारिक संकेतस्थले neet.nta.nic.in इत्यत्र उपलब्धानि सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्यारभ्य त्रिदिवसीय यात्रायै पश्चिम बंगाल राज्यं गमिष्यति। सूत्रानुसारं यात्रावधौ सः सीमा सुरक्षायाः प्रशासनस्य विधिव्यवस्थायाः विकासात्मक कार्यक्रमेषु भागं निर्वक्ष्यति। श्वः श्रीशाह सिलीगुड़ी क्षेत्रस्य जुमागाछिति सीम्नि गत्वा सीमा सुरक्षाबलस्य सैनिकैः साकं सम्भाषणमपि विधास्यति। पुरुष क्रिकेट क्रीडायां 3-1 दिवसीय श्रृंखलायाः द्वितीय स्पर्धायां इंग्लैंड दलेन गतरात्रौ कार्डिफ नगरस्य सोफिया गार्डन्स इत्येतस्मिन् क्रीडांगणे भारतदलं 4-2 पराजितम्। जो रूट उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। अधुना उभे दले रविवासरे लंडन नगरस्य लॉर्ड्स क्रिकेट इत्येतस्मिन् क्रीडांगणे आयोज्यमाने अन्तिमायां निर्णायक श्रृंखलायां परस्परं स्पर्धिष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7 గంటలు. మరి ఇప్పుడు ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరంపై ప్రత్యేక విశేషాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. తరువాత శతవసంత సాహితీ మంజీరాలు, దుర్బాక రాణా ప్రతాప్ సింహ చరిత్ర గురించిన విశేషాలు చదివినవారు శ్రీమతి కె సుభాషిణి. 7:45 ఉదయరాగం సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తా వ్యాఖ్యాత విజయవాడ నుండి రిలే. 8:35 వరదగుడి సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 10:00 క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ. 10:20, 12:10, 12:40, 1:30, 3:10 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో మహిళామూర్తులు అంశం గురించి, స్వాతంత్ర్య సమరయోధురాలు కీర్తిశేషులు అరుణ ఆసిఫ్ అలీ గారి గురించిన జీవిత విశేషాలు. తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత మీకు తెలుసా క్విజ్ ప్రోగ్రాం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 వైద్య విజ్ఞాన కార్యక్రమంలో దంత సమస్యలు, కారణాలు, చికిత్స గురించి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ చెల్లా సుమన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో చెరకు పంటను ఆచించే చీడపురుగులు, వాటి యాజమాన్య పద్ధతుల విశేషాలు. వ్యాఖ్యాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయాధికారి శ్రీ వి గిరిధర్ గారితో పరిచయం. 7:40 వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఏకచిత్త

గానం తీన్మార్ చిత్రం నుండి పాటలు వింటారు. 10 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. ఇవి శ్రోతలు ఈనాటి మా ప్రసార విశేషాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకువెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం పైన ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్ధిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పురి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్కు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలను లాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టు విలైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళ రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుక

0: ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడక మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణించడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భారత స్వాతంత్ర సమరం గురించిన విశేషాలు, సమర్పణ శ్రీమతి జె నిర్మల. తరువాత శతవసంత సాహితీ మంజిరాల్లో దుర్బాక రాణా ప్రతాపసింహ చరిత్ర గురించిన విశేషాలు వింటారు. చదివిన వారు శ్రీమతి కె సుభాషిణి. ముందుగా భారత స్వాతంత్ర సమరం గురించిన విశేషాలు తెలుసుకుందాం. సమర్పించిన వారు శ్రీమతి జె నిర్మల.
2: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో మహాత్మాగాంధీ భారత రాజకీయ రంగ ప్రవేశం గురించి తెలుసుకున్నాం కదా. దేశ పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం గాంధీజీ భారతదేశంలో తన తొలి సత్యాగ్రహాన్ని బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాలో ప్రారంభించారు. ఇది కేవలం రైతుల సమస్యల పరిష్కారానికే పరిమితం కాలేదు. భారత స్వాతంత్ర్యోద్యమంలో సత్యాగ్రహం, అహింస అనే కొత్త ఉద్యమ విధానం విజయవంతంగా అమలైన తొలి సందర్భంగా చరిత్రలో నిలిచింది చంపారణ్ రైతుల సమస్యలు. ఆ కాలంలో చంపారణ్ ప్రాంతంలోని రైతులు ప్రధానంగా నీలమందు సాగు చేసేవారు. బ్రిటిష్ తోటల యజమానులు వారు అమలు చేసిన తీన్ కతియా వ్యవస్థ, దాని ప్రకారం రైతులు తమ భూమిలో ఒక భాగంలో తప్పనిసరిగా నీలమందు పండించాల్సి వచ్చేది. దీనివల్ల రైతులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. తమకు ఇష్టమైన పంటలను పండించే స్వేచ్ఛ తగ్గింది. నీలమందు సాగు వల్ల భూమి సారవంతత దెబ్బతింటుందని రైతులు భావించారు. తక్కువ ఆదాయం, అధిక ఆర్థిక భారం కారణంగా వారి జీవితం కష్టసాధ్యమైంది. కొన్ని సందర్భాల్లో అన్యాయమైన షరతులు, ఒత్తిడులపై కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్థానిక రైతు నాయకుడు రాజకుమార్ శుక్లా గాంధీజీని చంపారణ్కు రావాలని కోరారు. 1917 గాంధీజీ చంపారణ్కు చేరుకొని రైతుల సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. రైతుల వాంగ్మూలాలు సేకరించారు, గ్రామాలను సందర్శించారు, స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఆయన శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్థానిక అధికారుల ఆదేశాలున్నప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా చట్టాన్ని గౌరవిస్తూనే తన నైతిక బాధ్యతను నిర్వర్తిస్తానని ప్రకటించారు. ఈ సంఘటన ప్రజల్లో గాంధీజీపై విశ్వాసాన్ని పెంచింది. ప్రభుత్వ చర్యలు పరిశీలిస్తే రైతుల సమస్యలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో గాంధీజీ కూడా సభ్యునిగా అవకాశం కల్పించారు.

విచారణ అనంతరం రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకొని కొన్ని సంస్కరణలు అమలు చేశారు. కాలక్రమేణా టీన్ కతియా వ్యవస్థ రద్దు చేయబడింది. రైతులకు కొత్త ఉపశమనం లభించింది. చంపారణ్ సత్యాగ్రహం ప్రాముఖ్యత. చంపారణ్ సత్యాగ్రహం భారత స్వాతంత్రోద్యమంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. భారతదేశంలో గాంధీజీ చేపట్టిన తొలి విజయవంతమైన సత్యాగ్రహంగా గుర్తింపు పొందింది. అహింసా మార్గంలో కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం సాధించవచ్చు.

0: భారతదేశంలో గాంధీజీ చేపట్టిన తొలి విజయవంతమైన సత్యాగ్రహంగా గుర్తింపు పొందింది. అహింసా మార్గంలో కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం సాధించవచ్చనే విశ్వాసం పెరిగింది. రైతులు మొదటిసారిగా పెద్ద ఎత్తున జాతీయోద్యమంతో అనుసంధానమయ్యారు. గాంధీజీ జాతీయ నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. చంపారణ్లో గాంధీజీ కేవలం రైతుల సమస్యలపైనే కాకుండా విద్య, పరిశుభ్రత, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించడం విశేషం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చంపారణ్ సత్యాగ్రహం భారత రాజకీయాల్లో ఒక క్రొత్త అధ్యయనానికి నాంది పలికింది. ప్రజల సమస్యలను అహింసా పద్ధతిలో సంభాషణ ద్వారా పరిష్కరించే మార్గాన్ని గాంధీజీ విజయవంతంగా ఆచరణలో చూపించారు. అదే సమయంలో ఈ విజయానికి స్థానిక రైతుల ధైర్యం, వారి సంఘటిత కృషి, స్థానిక నాయకుల సహకారం కూడా ముఖ్యమైన కారణాలని చరిత్రకారులు గుర్తు చేస్తారు. అందువల్ల చంపారణ్ సత్యాగ్రహం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో సాధించినటువంటి సామూహిక విజయంగా భావిస్తారు. చంపారణ్ సత్యాగ్రహం భారత స్వాతంత్రోద్యమానికి ఒక క్రొత్త దిశను చూపింది. సత్యం, అహింస, ప్రజల భాగస్వామ్యం ఆధారంగా కూడా సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారం సాధించవచ్చని ఈ ఉద్యమం నిరూపించింది. గ్రామీణ భారతదేశానికి చేరువ చేసిన తొలి విజయవంతమైన ప్రజా ఉద్యమంగా ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
1: ఇంతవరకు ప్రభాత రేకులు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం నాటి కొన్ని ముఖ్యమైన విశేషాలు విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి జె. నిర్మల. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
2: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
3: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
2: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
3: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
2: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
9: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
2: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
3: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
2: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
3: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
2: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు శతవసంత సాహితీ మంజీరాలులో దుర్పాక రాణా ప్రతాపసింహ చరిత్ర గురించిన విశేషాలు వింటారు. చదివినవారు శ్రీమతి కె. సుభాషిణి.
10: రాణా ప్రతాపసింహ చరిత్ర ఆధునికాంధ్ర పంచకావ్యాలలో అగ్రగణ్యమైనది. డాక్టర్ నారాయణరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే రాణా ప్రతాపసింహ చరిత్ర, శివభారతం రెండూ రాయలసీమలో సూర్యచంద్రబింబాల్లా ఉదయించిన తేజపుంజాలు, ఓజపుంజాలు. విశేషించి ప్రొద్దుటూరులో పురుడుపోసుకున్న కావ్యరత్నాలు. శివభారతం కంటే 10 ముందుగా పుట్టి రాణా ప్రతాపసింహ చరిత్ర తెలుగులో చారిత్రక కావ్య రచనకు మార్గదర్శకమైంది. ఈ ఆధునిక ప్రబంధకర్త అవధాని పంచానన కవిసార్వభౌమ బిరుదాంగితులైన శ్రీ దుర్భాక రాజశేఖర శతావధాని గారు. ఖండకావ్యాలు అసంఖ్యాకంగా వస్తున్న రోజుల్లో చరిత్ర పద్యకావ్యంగా సంతరించి రాజశేఖర్లు కవిరాజశేఖర్లైనారు. రాణా ప్రతాపసింహ చరిత్ర కావ్యరచనతో రాజశేఖర కవికి వీర రసరత్నాకర, సాక్షాద్వీర ప్రతాప అనే బిరుదులు సార్థకాలైనాయి. రాణా ప్రతాపసింహ చరిత్ర 5

విశ్వాసాల ప్రబంధం. ఇందులో రాణా ప్రతాపుడు నాయకుడు, అక్బర్ షాదుషా ప్రతినాయకుడు. రాణా ప్రతాపుడు దేశాభిమానం, ఆత్మాభిమానం, ధైర్య సాహసాలు మూర్తిదాల్చిన వీర శిఖామణి. అక్బర్ షాదుషా సార్వభౌమత్వాన్ని అంగీకరింపక ప్రతిఘటించిన మేవాడ రాజ్యపాలకుడు. అక్బర్ షాదుషాతో 25 ఏండ్లు హోరాహోరి పోరాటం సాగించాడు. ప్రతాపుని జీవితమంతా స్వాతంత్ర్య సమరానికే అంకితమైపోయింది. అపార సంపత్సమేతుడైన అక్బర్ షాదుషాకు ఎదురు నిలవలేక భార్యాబిడ్డలతో ఆరావళి పర్వతాలకు పారిపోయి ఉన్నచోట ఉండలేక తిన్నచోట తినలేక అష్టకష్టాలు అనుభవించి తుదకు గడ్డి రొట్టెలు కూడా తిని జీవనయాత్ర సాగించారు. అతని భార్య పాటేశ్వరీదేవి మహాపతివ్రత. ఎన్ని కష్టాలు వచ్చినా చెలించక భర్తకు సర్వకార్యాలలోనూ చేదోడు వాదోడుగా ఉండి అతని సమరోత్సాహాన్ని ఇనుమడింపజేసిన వీరనారీ తిలకం పాటేశ్వరీదేవి. ప్రతాపరుద్రుడెంతటి యోధుడైనా విధి విరామాలు లేకుండా షాదుషా సైన్యాలతో పోరాటం సాగించి విసిగి వేసారి చివరకు 6 మాసాలపాటు యుద్ధం ఆపమని అక్బరుకు ఒక లేఖ రాశారు. అక్బరు కొలువులో ఆ లేఖ చదివే ధైర్యం కలవాడేలేడు. చివరకు షాదుషాయే ఆ లేఖను చదువుగా వెంటనే పృథ్వీరాజు లేచి అతని కంఠంలో కొన ఊపిరి ఉన్నంత వరకు నీకు లోబడుతాడనే మాట నీళ్లమూట అని పలికాడు. గుణగ్రహణ పారీణుడైన అక్బర్ షాదుషా నిజాన్ని అంగీకరించి ప్రతాపుడంటే తనకెంత గౌరవమో వెల్లడించాడు. ఆ మహానాయక వసంత, మా ప్రతాపుడెన్ని గతుల యోజించినా నన్ను బ్రోలు, కోటి సార్వభౌములు చేరి కొలవదగిన క్షాత్రనిధి అనుమాట వజ్రాలమూట అని పలికి ప్రతాపునితో యుద్ధం ఆపుచేయించాడు తుదకు భామాసాహి అనే పురోహితుని సహాయంతో. ప్రతాపుడు విజయాన్ని సాధించి స్వాతంత్ర పతాకాన్ని ఎగరవేశాడు. ఇది సంక్షిప్తంగా ఈ కావ్యంలో కథావస్తువు. నాయక ప్రతినాయక పాత్ర చిత్రణలో రాజశేఖర కవి ప్రదర్శించిన నిష్పాక్షిక దృష్టి పాత్రోన్మలనంలో నికషోఫలం వంటిది. అక్బరు విశ్వంభరాదీశ మౌళిది ధనసేవ, నీయది దైవసేవ. అతనిదెల్లప్పుడు ఆత్మవైభవము, నీయది నిరంతరము ఆత్మావబోధ. అతని కుండినదెల్ల నైహిక బలము, నిన్నాశ్రయించినదెల్ల నాత్మబలము. నతనిదందర కన్నులలరించు భోగము, నీది జగము మెచ్చు నిండుత్యాస. అతడు జగము గెలిచే ఆత్మ గెలిచితివి నీవు. అతడితర జనులాశ్రయించు, నీవు స్వాశ్రయుడువు, నీవు నతని కెనలేదు జగము క్రిందుమీదులైనా అనే పద్యంలో అక్బరు ప్రతాపసింహల గుణగణాల తాత్పర్యాన్ని అద్భుతంగా అభివర్ణించారు రాజశేఖర కవి. కవి జీవితానికి కవిత్వానికి ఉన్న అనుబంధం విడదీయరానిది. గాంధీజీ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పరిత్యజించిన దేశభక్తుడు రాజశేఖర కవి. కావ్య నాయకుడు అద్వైత స్థితి నుండి ఈ కావ్యంలో సాక్షాత్కరిస్తాడు. నేనెల్లప్పుడున్ భావనాబలమునన్ నీ రూపనాదు, క్రియాధ్యానంబున్గొని తన్మయత్వమున నన్యాకాంక్ష లేకుందు. నీవే నేనైతినో, నేనే నీవైతివో రూపింపగ రాకుండే నిత్యానందంబు ఘటించే కృతి ప్రతాప విశ్వలోకార్చిత. ఇది రాజశేఖర కవికి పరిపూర్ణ తృప్తినిచ్చిన కృతి, తెలుగు జాతి మెచ్చిన కృతి. రాజశేఖర కృతులెన్నో ఉన్నా వారి యశస్సౌధానికి విజయకేతనమై మెలిగే రసవత్కృతి రాణా ప్రతాప చరిత్ర అని జానామద్ది హనుమత్ శాస్త్రిగారు చేసిన వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం. రాజశేఖర కవి రాణా ప్రతాప కావ్య పరమార్థాన్ని ఆవిష్కరించిన తీరు అనన్య సామాన్యమైనది. రాణా ప్రతాపుడు రక్త పిపాసతోగాని సామ్రాజ్య కబళన కాంక్షతోగాని అక్బరుతో యుద్ధం చేయలేదు. భారత ధర్మం పరులకు లొంగిపోదు, పుడిసెండూపిరి మేను నుండు వరకున్ పోరాడు అని రుజువు చేయడానికై యుద్ధం చేశాడు. కాన విజయంబు ముఖ్యంబు కాదు మనకు, ధర్మ నిర్వహణంబు కర్తవ్యమిప్పుడు అన్న రాణా ప్రతాపుని మాటలు ఈ సత్యాన్నే నిరూపిస్తాయి. నేను నీవాడనే అంటే చాలు, ఆర్యావర్తంలో అర్ధభాగం ఇస్తానని అక్బర్ చక్రవర్తి రాయబారం పంపితే ప్రతాపసింహుడు వల్కలముగట్టి స్వతంత్ర వైభవమున నిట్లె సన్యాసి

సినయ్యున్న నదియ చాలు. నాకు భోగభాగ్యములకెంతయును, దూరమాస విడిచినవాని కాయాసమేల అని తిరస్కరించడంలో వార్తాయోగి గాంధీ మహాత్ముడే మనకు స్ఫురిస్తాడు. రాణా ప్రతాపుని వీరకృత్యాలు, చేసిన త్యాగాలు, అనుభవించిన బాధలు, మహాత్ముని నాయకత్వంలో స్వతంత్రం కోసం చేసిన త్యాగాలలో సంవదిస్తున్నాయని డాక్టర్ నారాయణ రెడ్డి గారి అభిప్రాయం. విశ్వనాథవారన్నట్లు ఈ కావ్యం అస్వతంత్ర భారత జాతికొక స్మృతి గ్రంథం వంటిది అనడంలో సందేహం లేదు. రాణా ప్రతాప చరిత్రలో ప్రధాన రసం ధర్మవీరం. ఐదాశ్వాసాల కావ్యంలో దాదాపు మూడాశ్వాసాలు వీరరసపోషణకే కవి వినియోగించారు. అన్నగారిని ఎదిరించి అక్బరు పక్షంలో చేరిన సోదరులు, సాగర సూక్తులు ప్రతాపునిపై కత్తిగట్టారు. వారు అన్నగారిపై విజృంభించిన దృశ్యం అరిసంత్రాస కరోగ్ర సత్వయుతమై హారావళి పర్వతాంతర మందున్ జలరేగుచున్ జగము నందన్ గొల్చు స్వీయాగ్ర సోదర శౌర్య ప్రభలాగ్ని నార్పగ మహాధారాధర స్ఫూర్తి సాగరసూక్త ద్వితీయంబులేచెను దురుష్కశ్రేణి మేల్మలనన్ పొంగి పొరలివచ్చే వీరరసాన్ని స్ఫురింపజేసే శబ్ద సంయోజనమిది. ఈ కావ్యంలో అంగీరసం ధర్మవీరం కాగా కరుణం అంగరసం చెప్పవచ్చు. మేవాడ వదిలి వెళుతూ ప్రతాపసింహుడు దేశమాతకిచ్చిన వీడ్కోలు ఎంత పాషాణ హృదయాన్నైనా కరిగించి కన్నీళ్లు పెట్టిస్తుంది. 1000 ఏండ్లుగా వ్రేటుపై వ్రేటు దగిలి చిక్కి శశిదక్కి సృక్కి కృశించి నాదు పాలనమున మంచము పట్టే డీలు పడగా పాలుపడితివే తల్లి మేవాడలక్ష్మి, భాసుకుల గౌరవము నిల్పంగ నోడి త్యాగమున కుంటుపడి నీ పదముల గీలుచు పుణ్యము లేక దూరభూములు నేగుమమ్మా, మా సేళ్లు లోకమ్ము మరచుగాక అంటాడు ప్రతాపుడు. ప్రతాపుడు భార్యాబిడ్డలతో అడవులలో పాడరాని పాటలు పడుతూ కటిక దారిద్ర్యం అనుభవించిన సన్నివేశం కరుణ రసప్లావితం. కడుపు మలమలమాడు నా కటికి వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి నిద్రించిరి బిడ్డలెల్లా, విభుడు పాటేశ్వరీదేవి బిల్లవటుడు గంగమ్రింగక ఆరేయి గడుపవలసే. వాల్మీకి రామునిలో చూసిన గుణగణ విశేషాలను రాజశేఖర కవి ప్రతాపునిలో చూశారు. తన్ను విడిచి నెల రోజులు క్రింద యుద్ధానికి వెళ్లిన భర్తను గురించి పాటేశ్వరీదేవి బిల్లుని అడిగే ఘట్టం గుండెలు పిండుతుంది. దరహాసోజ్వల కాంతి కాంతమయ ఉద్భత్పద్మ ప్రభాత సుందరమై నేత్రద్వయమై పరాక్రమ కళా దౌరేయమై సత్కృపాభరితంబై రమణీయమై భువన సేవ్యంబైన నా జీవితేశ్వరు నమ్మోమును గాంచి నేటికొక మాసంబయ్యే బిల్లాగ్రణి. ఈ పాటేశ్వరీదేవి మాటలు లంకలో హనుమంతునితో సీతాదేవి అన్న మాటలను గుర్తుకు తెస్తాయి. వీరమాత అయిన పాటేశ్వరీదేవి శీలము, వీరకుమారుల సమరోత్సాహము, ఏకపత్నివ్రతుడైన ప్రతాపుని ధర్మవీరము రామాయణంలోని సీతారాములకు కుశలవులకు తులతూగుతూ ఉంటాయి. ఇటువంటి రచన చూసే చెళ్లపిళ్ళ ఈ రాణా ప్రతాపసింహ చరిత్ర రామాయణంగా వ్యాపించదగ్గది అన్నారు. రాణా ప్రతాపసింహ చరిత్ర చదువుతూ ఉంటే భారతం చదువుతున్నట్లుంటుంది. హాల్దీఘాట్ కనుమ యుద్ధం సాక్షాత్తు కురుక్షేత్ర యుద్ధమే. అక్బరు పక్షం కౌరవపక్షానికి, ప్రతాపుడి పక్షం పాండవ పక్షానికి ప్రతీకలు. ప్రతాపవీరుడు నాటి ధర్మరాజే. యుద్ధానికి సిద్ధమైన తరుణంలో ప్రతాపుని మదిలో చెలరేగిన విషాదము కురుక్షేత్రంలో పార్థుని విషాదమే. అక్కడ చంద్రభట్టారకుడే శ్రీకృష్ణుడు. భీమ్చంద్ గదాయుద్ధం నాటి భీముని సమరోస్థితిని గుర్తు తెస్తుంది. శౌర్య పరాక్రమాలలో తేజసింహుడు అభిమన్యుడికి సమానుడు. ఈ యుద్ధఘట్టంలో వీరరసం పాఠకుని శివమెత్తించి తాండవమాడిస్తుందని నరసింహదేవరవారి సమీక్ష. భారత కథకు రాణా ప్రతాప కథకు ఉన్న పోలికలను చూసి రాజశేఖర కవి రసాభావావిష్ఠులైన కవులు ఈ ఆవేశమంతా యుద్ధవర్ణనలో అభివ్యక్తమవుతుంది. ఇది తిక్కన భారత వర్ణనలను తలపిస్తాయి అన్నారు ఆచార్య కేవీఆర్ నరసింహం గారు. జాతీయ భావప్రబోధమే పరమార్థంగా రాయలసీమలో ఇంచుమించు ఒకే కాలంలో

0: ఒకే ఊరిలో వెలసినవి కావడం వలను అందులో జంట కవులుగా అవధాన కవితావిహారం చేసిన మహాకవులు కృతికర్తలు కావడం వలను రాజశేఖర కవి రాణా ప్రతాపసింహ చరిత్ర గడియారం వారి శివభారతంలను పోల్చి చూడటం విమర్శకులకు పరిపాటి అయింది. రాణా ప్రతాపసింహ చరిత్ర 5 ఆశ్వాసాల ప్రబంధం, శివభారతం 8 ఆశ్వాసాల కావ్యం. 1 రాజపుత్ర వీరుల శౌర్య పరాక్రమాలను ప్రకటిస్తుంది, మరొకటి మహారాష్ట్ర వీరుల ప్రతాపాన్ని ప్రకటిస్తుంది. లక్ష్యము మాత్రమేగాక లక్ష్య సాధనకై అనుసరించు మార్గం కూడా ధర్మసమ్మతంగా ఉండవలననేది ప్రతాపుని దృఢ విశ్వాసం. ధర్మసమ్మతమైతే చాలును, మాయావుల ఎడ కుహనా మార్గాలను అవలంబించడం తప్పు కాదని శివాజీ అభిప్రాయం. రాజశేఖర కవికి వర్ణనా సామర్థ్యం అధికము, గడియారం వారికి సంభాషణ చాతుర్య అధికము. రాణా ప్రతాపసింహ చరిత్రలోని కవిత రసాభావ నిర్భరమై భావుక హృదయాలను రసానందంలో ఓలలాడిస్తుంది. శివభారత కవితలో జాతీయముల సొగసు, అచ్చతెనుగు నుడికారపు సొంపు మనోజ్ఞత సంపాదకాలు. ధర్మ సంస్థాపనమే 2 కావ్యాల పరమార్థం. 2 ఏకనాయకశ్రయమైన ప్రబంధాలే, 2 చారిత్రక కావ్యాలే. రాజశేఖర కవీంద్రుల చేతిలో చారిత్రక పురుషుడైన ప్రతాపసింహుడు పురాణ పురుషుడైనాడు. ప్రతాపసింహ చరిత్ర మహాకావ్యమే కాదు, మహాభారతమైంది. హృద్యములై అనుభవ సంపాద్యములై సరళ సరస పాక కళా సంవేద్యములై లేఖనుగల పద్యములు పదార్థ గౌరవంబున ధనరున్ అనే పద్యం కేవలం ప్రతాపుడు రాసిన లేఖలేగాక కావ్యమంతటికీ వర్తిస్తుంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: వింటే భారతమే వినాలి అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను 1 సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్ళీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తూ ఉన్న మీకోసం.

0: సమాచారం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

ఇంతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం గురించిన విశేషాలు సమర్పించిన వారు శ్రీమతి జే నిర్మల. తర్వాత శతవసంత సాహితీ మంజీరాలులో దుర్బాకరాణ ప్రతాపసింహ చరిత్ర గురించిన విశేషాలు విన్నారు. చదివిన వారు శ్రీమతి కె. సుభాషిణి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:45. ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మంచి రోజు మొదలవడానికి ఒక్క చిరునవ్వు చాలు అంటారు. ఆ చిరునవ్వుకి ఓ మంచి పాట కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదా. కాబట్టి కొత్త ఉదయం, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో అందమైన రోజుకు స్వాగతం చెప్తూ ఈ ఉదయాన్ని మరింత ఉల్లాసంగా మార్చే పాటలతో మన ఈనాటి ఉదయరాగం సంగీత ప్రయాణం మొదలు పెడదామా. ముందుగా మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి పాట వస్తోంది. ఈ పాట జనతా గ్యారేజ్ చిత్రం నుంచి మీ అందరి కోసం రాబోతోంది. మరి ఈ పాట విందామా? మరి

మీరు వింటున్న ఈ పాట జనతా గ్యారేజ్ చిత్రం నుంచి పాడినవారు శంకర్ మహాదేవన్, రామ జోగయ్య శాస్త్రి రచించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం మరొక అద్భుతమైన పాట రాబోతోంది. నిద్రలేపేది అలారం మాత్రమే కాదు, కొన్ని ఆలోచనలు పాటలు కూడా. మనలో మంచిని మనిషిని మేల్కొల్పే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గీతాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. ఈ సినిమా వచ్చి శ్రీమంతుడు జాగో అనే పాట మీకోసం రాబోతోంది. పాడినవారు రఘు దీక్షిత్, రీటా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ప్రతి పదం మనిషిలో ఒక మంచి ఆలోచన నిర్మాత్రను రేకెత్తిస్తుంది. మరి విందామా పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి ఉదయరాగం కార్యక్రమంలో ఎంతో జోష్ఫుల్‌అయిన సాంగ్స్తో ఈ రోజు మార్నింగ్ని మనం స్టార్ట్ చేశాం కదా. మరి మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి సన్ రేసెస్, సూర్యకిరణాలు ఎంత అవసరమో, రోజంతా ఉత్సాహంగా సాగడానికి మంచి ఎనర్జెటిక్ మ్యూజిక్ కూడా అంతే అవసరం. మరి ఆ ఉత్సాహాన్ని నింపే మరో జోష్ఫుల్ సంగీతం మీకోసం రాబోతోంది. ఇది వచ్చి మన లేటెస్ట్ మూవీ పెద్ద సినిమా నుంచి రాబోతోంది. పాడినవారు ఏఆర్ రెహమాన్, సంగీతం ఏఆర్ రెహమాన్. అనంత శ్రీరామ్ సాహిత్యంలో వచ్చిన మరో జోష్ఫుల్ పాట మీ అందరి కోసం విందామా మరి.

ఉదయ్ రాగం కార్యక్రమంలో మంచి అద్భుతమైనటువంటి హుషారైన పాటలు వింటూ ఉన్నారు కదా. మరి తర్వాత మీకోసం రాబోతున్నటువంటి పాట ఛాంపియన్ చిత్రం నుండి రామ్ మిర్యాల హుషారెత్తించేలా తన గాత్రంతో అందరినీ బాగా ఆకట్టుకున్నటువంటి ఒక తాజా గీతం. సంగీతం మికీ జే మేయర్, కాసల్య శ్యామ్ రచించినటువంటి ఈ పాట మీ అందరి నోట ఎప్పుడూ నారుతూనే ఉంటుంది. పల్లె పరిమళాలు, పచ్చరి పొలాలు, మనుషుల మధ్య ఆప్యాయతలు ఇవన్నీ పాటలో మనకు వినిపిస్తాయి కూడా. కాబట్టి ఆ పాట మీ అందరి కోసం వస్తోంది, విందామా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో మంచి జోష్ నింపే పాటలతో మీ మార్నింగ్ చాలా జోష్ఫుల్గా స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఆత్మవిశ్వాసం ఉంటే సవాళ్లు పెద్దగా అనిపించవు. అడుగు ముందుకేయాలంటే కాస్త ధైర్యం ఉంటే తనంతట తానే విజయం వరుస్తుంది అంటారు. అలాంటి ఒక మంచి హుషారైన పాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విషయ్ దద్లాని హరిప్రియ పాటగా దేవిశ్వప్రసాద్ సంగీతం అందించినటువంటి ఈ పాటను భాస్కర్ భట్ల రవికుమార్ రచించారు. మరి మీరు కూడా వింటూ మీ హుషారైనటువంటి ఉదయాన్ని ప్రారంభించేయండి. మరి

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఇంతవరకు ఉదయరాగం కార్యక్రమంలో మధుర గీతాలు, మంచి హుషారెత్తించే పాటలతో మీ ఉదయం చాలా శుభోదయంగా మొదలైందని ఆశిస్తున్నాను. ఇంకా మన ఆకాశవాణి ప్రసారాలన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. నిలయంలో సమయం 8:15 ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాలు ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3 match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
1: ആകാശവാണി
2: భారత టెక్స్ 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళీ శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్, సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకేచోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్, అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4,000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత్ టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్రరంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళీ రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ టెక్స్ 2026

0: మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత టెక్స్ 2026 వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:35. మరి ఇప్పుడు మీ అందరి కోసం వరదగుడి కార్యక్రమం రాబోతోంది. వరదగుడి కార్యక్రమంలో ఈరోజు ఎవరి పాటలు వినబోతున్నారో తెలుసా? హీరోలంటే ఫైట్లు, డాన్సులు మాత్రమే కాదు, తన నటనతో సహజత్వంతో ప్రేక్షకుల మనస్సును మెప్పించిన నవ్వుల హీరో అనిపించుకున్నారు. తెరపై కనిపించిన ప్రతిసారి తన ఇంటిలో ఒకరిగా అనిపించేలా తన నవ్వుల రాజుగా మనకు అందరినీ గుర్తు చేస్తూ ఉంటారు. ఆయనే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఈరోజు ఆయన నటించిన చిత్రాల్లో మధురమైన గీతాలు మనమందరం వినేద్దాం. 1980 ఆయన నటించిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరునవ్వులు పూయించేశాయి. హాస్య హీరోగానే కాకుండా తన నటనతో ఎలాంటి పాత్రనైనా చేయగలడు అని అనిపించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. 3 దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి సినీ ప్రయాణాన్ని పాటల రూపంలో ఈరోజు వరదగుడి కార్యక్రమంలో గుర్తు చేసుకుందాం. ముందుగా మీ అందరి కోసం పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఓ అద్భుతమైనటువంటి పాట రాబోతోంది, మరి విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో నవ్వుల కిరీటి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి వింటున్నాం కదా. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో నవ్వులు ఎంత సహజంగా ఉంటాయో అందులోని పాటలు కూడా అంతే హృదయంగా ఉంటాయి. మరి ప్రేక్షకుల మనస్సుని ఆయన తన నటనతోనూ నవ్వులతోనూ ఎంతో మెప్పించారు. ఏపీలోని కృష్ణా జిల్లా దొండపాడులో జన్మించారు. నిమ్మకూరు మట్టిలో ఎన్టీఆర్ గారి స్పర్శతో కళాభిమానాన్ని పెంచుకున్న మన రాజేంద్రుడు స్నేహం చిత్రంతో మొదలై మంచి పల్లకి మీదుగా లేడీ స్టైల్లో ఏప్రిల్ 1 విడుదల ఆయన ప్రయాణం ఒక అద్భుతం. 80s ఆయన సినిమాని చూడని ప్రేక్షకుడు అంటూ ఉండరు. ఎంతమంది స్టార్ హీరోల అభిమానులున్నా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా థియేటర్కు వెళ్ళేవారు. అలా ఆయన సినిమా ఒక మంచి ఆట విడుపులాగా ఉండేదన్నమాట. మరి అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారి మధురమైన పాటల ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మీ అందరి కోసం మరో అద్భుతమైనటువంటి పాట వస్తోంది, ఏప్రిల్ 1 విడుదల. ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో హాస్యమే కాకుండా చాలా మంచి ఒక సామాజిక అంశం కూడా ఉంటుంది. మరి ఇందులో అబద్ధాలు ఆడకూడదు, ఒకవేళ అలా ఆడితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, నిజాయితీ ఉండాలి, మాట మీద నిలబడాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. మరి మీ అందరి కోసం వస్తోంది, విందామా మరి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి వరదగుడి కార్యక్రమంలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారి గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. రాజేంద్ర ప్రసాద్ గారు తన దగ్గర బంధువైన సినీ నిర్మాత, నటుడు, రచయిత అట్టూరి పుండరీకాక్షయ్యని కలిసి ఆ టైంలో ఎన్టీఆర్తో మేలు కొలుపనే సినిమా తీస్తున్న టైంలోనే ఆయన క్యారెక్టర్కి తమిళ్లో మన రాజేంద్ర ప్రసాద్ గారితో డబ్బింగ్ చెప్పించారట. దాంతో కొద్ది రోజులు డబ్బింగ్లు చెప్తూనే అవకాశాల కోసం ట్రై చేశారు. ఆ తర్వాతే ఒక చిన్న రోల్ స్నేహం అనే సినిమాలో దక్కింది. మరి అలా అలా మూడు ముళ్ళ బంధం, పెళ్లి చూపులు, రామరాజ్యం, భీమరాజు పోరాటం, ఇక అసలు మామూలుగా కాదు అంచెలంచెలుగా క్యారెక్టర్ ఆర్టర్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు, అలాగే అందరూ కామెడీ, ఇవన్నీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో చక్కగా మంచు పల్లకి అనే సినిమాతో నటుడిగా ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు వంశీ కాంబినేషన్లో వచ్చే సినిమాలంటే ప్రేక్షకులకి 80వ దశకంలో ఒక హాట్ ఫేవరెట్ అని చెప్పాలి. లేడీస్ టైలర్ అనే సినిమా కానీ, ఆ తర్వాత వచ్చిన వాళ్ళ కంటిన్యూస్ సినిమాలు కానీ ప్రతి ఒక్కటి భారీ హిట్ అయ్యేది. హిలేరియస్ పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్లో ఆయనని కింగ్ అని ఆ టైంలో చెప్పేవారు. ఆహనా పెళ్ళంట సినిమా అంటే ఆయన కెరియర్లో ఒక మైలురాయి. నిజంగా సెకండ్ హీరో లీడ్స్తో ఆగిపోతుందనుకున్న తన కెరియర్కి ఇందాక మనం విన్నటువంటి ఏప్రిల్ 1 విడుదలలో దివాకరం క్యారెక్టర్, కామెడీ అలాగే థ్రిల్లర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈలోగా

0: సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారి విశేషాలు తెలుసుకుంటున్నా కదా. ఆహన పెళ్లంట లాంటి చిత్రం ఆయన కరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అటుపై అప్ అండ్ డౌన్స్తో సాగిన ఆయన కరియర్ సెకండ్ హీరో రోల్స్తో అయితే కూడా అస్సలు ఆగడం లేదు. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏప్రిల్ 1 విడుదలలు కానీ, లేడీస్ ట్రైలర్ కానీ, జయమ్ము నిశ్చయముర, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, అప్పుల అప్పారావు, ఆ ఒకటి అడకు, ఆలీబాబా అరడజన్ దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడం సినిమాలో అయితే లేడీ గెటప్లో ఆ రోజుల్లో అందరినీ షాక్కి గురి చేశారు. ఇక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, శ్రీరామచంద్రులు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలు తన నటనతోనూ యాక్టింగ్తోనూ మెప్పించారు. ఇక రఘురామ్ పాత్రలో ఆ నలుగురు సినిమాలో ఆయన చేసినటువంటి క్యారెక్టర్ మామూలుగా ఉండదు. అలాగే మీ శ్రేయోభిలాషి కానీ, టామీ కానీ, ఈ చిత్రాలు, ఓనమాలు కూడా ఆయనలో ఉన్నటువంటి మరొక కోణాన్ని ఆవిష్కరించింది. ఇక ఆయనకు ఎంత అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క సినిమాకు దక్కినటువంటి గౌరవం ప్రేక్షకులు మర్చిపోలేరు. మరి మీ అందరి కోసం మరో పాట వస్తోంది, విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు వరదకుడి కార్యక్రమంలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారి విశేషాలు తెలుసుకున్నారు కదా. నిలయంలో సమయం 9 గంటలు. చిత్రలేఖ కార్యక్రమానికి స్వాగతం. మన శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి పాటలను ఇప్పుడు మీరు వినబోతున్నారు. మరి మనకు రాసినటువంటి ఉత్తరాలు ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చిందో మరి విందామా. మొదటి ఉత్తరం నన్నూరి వారిపల్లె నుంచి వచ్చింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం నన్నూరి వారిపల్లె నుంచి కోరుతున్న శ్రోతలు నాగార్జున, రాక్షాయిని, గిరి సాత్విక్, తేజేష్ సాకేత్, అలాగే శ్రోతలందరి కోసం ఎంతో అద్భుతమైనటువంటి ఒక పాటని అడుగుతున్నారు. జానకమ్మ గారి తదనంతరం ఆమె ఆత్మశాంతి కోరుతూ స్వర్ణ కమలం చిత్రం నుంచి ఆకాశంలో ఆస్తుల హరివిల్లు అనే పాటని ప్రసారం చేయమని కోరుతున్నారు. మరి అందరి కోసం తప్పకుండా ప్రసారం చేస్తాము. మరి నాగార్జున గారు ధన్యవాదాలు తెలుపుతూ మనకి ఉత్తరం రాశారు. నాగార్జున గారు మీకు ధన్యవాదాలు. ఇలాగే మనకు ఉత్తరాలు రాస్తూ ఉండండి. మీరు ఉత్తరాలు రాయాలంటే శ్రోతలు టు ది స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతి. మరి మీకోసం ఆ పాట వస్తోంది, విందామా మరి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు మీ అందరి కోసం చిత్రలేఖ నుంచి మరొక లేఖ వచ్చింది. మరి ఎవరు ఎక్కడి నుంచో విందామా. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ పాట కోరుతున్నారు. చింతకాయల రవి చిత్రం నుంచి బాగుందే పాటని వినిపించగలరు అని తప్పనిసరిగా వినిపిస్తాము. మనకి ఎప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉంటారు. మరి మీరు కూడా మన ఆకాశవాణి ద్వారా చిత్రలేఖ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా పాటలు కోరుకోవాలంటే తప్పకుండా మీరు కూడా ఉత్తరాలు రాయొచ్చు. కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. మరి మీ అందరి కోసం పాట వస్తోంది, విందామా. మరి

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమం వింటూ ఉన్నారు కదా. శ్రోతల మనస్సులోని మాటలు అక్షరాల రూపంలో పలకరి

ించే కార్యక్రమమే చిత్రలేఖ. మీ అభిమాన లేఖల పరంపర చిత్రలేఖలు. తర్వాత లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి. కోరుకున్న చిత్రం లక్ష్మీ కళ్యాణం, కళ్యాణ్ రామ్ చిత్రం. కోరుకున్న పాట బావ పావ పన్నీరు. కోరుకున్న వారు నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, హన్విత, రామాంజులమ్మ. వీరందరి కోసం ఈ పాటని ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ పాట మీ అందరి కోసం వస్తుంది. విందామా మరి.

0: లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ మీరు చిత్రలేఖ ప్రోగ్రామ్ ని ఆస్వాదిస్తున్నారు కదా. కొన్ని మాటలు

వచ్చింది, ఎవరు రాశారు, ఏ పాట కోరుతున్నారు విందామా. స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణికి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి. పవిత్ర హృదయాలు చిత్రం నుంచి శరణన్న వారిని కరుణించి తిరుమల అంటూ కోరారు. కోరుతున్న శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున, చిరునామా జంకంపేట, ఎడపల్లి, నిజామాబాద్, తెలంగాణ. మొత్తానికి పాటలు ఎంతెంత దూరం ప్రయాణిస్తాయో మీరు విన్నారు కదా, కాబట్టి అంత దూరం ఇంత దగ్గరైంది. మరి మీ అందరి కోసం ఆ పాట వస్తోంది, విందామా మరి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో మరి ఎంతో అందంగా తమ మనసులోని మాటని, తమకు ఇష్టమైన పాటని అక్షరాల రూపంలో మరిచి లేఖలుగా మనకు పంపించారు. అలాంటి ఓ లేఖ చాలా అందంగా ముస్తాబ్ చేసి మన దగ్గరకు వచ్చింది. చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి లేఖ ఎవరు రాశారు అంటే ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధ, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలాసింగ్. ఏలూరు నుంచి వచ్చింది ఉత్తరం. మరి శ్రోతలు కోరుకున్నటువంటి ఈ పాట ఏమిటంటే శ్రీమంతుడు చిత్రం నుంచి జత కలిసి అనే పాటని వినిపించండి అంటూ చెప్తున్నారు. ఈ పాటని తమ కుటుంబ సభ్యులు అలాగే ఆకాశవాణి శ్రోతలందరి కోసం మరి వినిపించమని చెప్తున్నారు. సో తప్పకుండా అందరి కోసం ఈ పాట వస్తోంది. మరి మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాయాలి అని అనుకుంటే కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. మరి ఎవరు కోరుతున్నారో ఆ వివరాలతో మీ ఉత్తరాన్ని మాకు చేరవేయండి. పాట వినిపించడానికి మేము సిద్ధం. మీ అందరి కోసం పాట వస్తోంది, విందామా మరి.

0: లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
3: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
3: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
3: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మైళ్ల దూరంలో ఉన్న అక్షరాల మనస్సులను దగ్గర చేస్తాయంటారు. ఆ అక్షరాల ఆప్యాయతను ఆస్వాదించే సమయమే చిత్రలేఖ కార్యక్రమం. మన ఆకాశవాణి చిత్రలేఖ కార్యక్రమానికి తర్వాత ఎవరు ఉత్తరం రాశారు అంటే కొండూరు సాయిలత, చిగరపల్లి, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా. మరి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి మనసా తుల్లి పడకే అన్న పాటని కోరుతున్నారు. కొండూరు సాయిలత, మహేష్ కుమార్, ఈశ్వర్ కుమార్, శ్రావణి, హృతిక్ తేజ, సిద్ధయ్య, ధనలక్ష్మమ్మ, రిషిధర్, సోము, హరిహరన్, అందరికీ నమస్కారం అంటూ చెప్పారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే మాకు ఉత్తరాలు రాసినందుకు ధన్యవాదాలు. ఇలాగే రాస్తూ ఉండండి. మరి శ్రోతలు, మీరు కూడా కేర్ ఆఫ్ ఆకాశవాణి, మరి చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, మీరు కూడా ఉత్తరాలు రాసి మీరు కోరిన పాటని తప్పకుండా వినొచ్చు. మరి సాయిలత గారు, మీ కుటుంబ సభ్యులందరి కోసం, మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పాటొస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. శ్రోతల స్పందనలు, అభిప్రాయాలు అభిమానానికి ప్రతిబింబం. మీ అభిమాన కార్యక్రమం చిత్రలేఖ కార్యక్రమంలో తరువాత లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది మనం చూద్దాం. తిరుపతి ఎఫ్ఎం రేడియో ప్రసారం చేసే చిత్రలేఖ సినిమా పాటలు ప్రసారం చేసేవారికి, వింటున్న అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మేము అన్ని ప్రోగ్రాంలు వింటున్నాము, మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు కావున ఉత్తరం చదవండి అంటూ ఇట్లు వినాయకనగర్ నుంచి, మదరపాకం నుంచి ఉత్తరం రాశారు. అల్లరిప్రీడు సినిమా నుంచి రోజ్ రోజ్ రోజాబు అనే పాటని కోరుతున్నారు ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీ బాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, కుమార్, పుష్పలత, జ్యోతిబాపాయ్, అలాగే సాయి వీళ్ళందరి కోసం కోరుతున్నారు. తప్పకుండా అండి, ఫోన్ లైన్ కూడా మీరు ప్రయత్నిస్తుండండి. ఖచ్చితంగా ఈసారి మీకు లైన్ దొరకాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్న ఈ పాట మీ అందరి కోసం వస్తోంది. విందామా మరి.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతికి

107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిరునామాలు మారినా మనుషులు బిజీ అయినా మనసులను కలిపే అక్షరాల విలువ ఎప్పటికీ మారదు. అలాంటి ఓ అనుబంధాల కార్యక్రమం చిత్రలేఖకు. తరువాతి లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కర్ణాటక స్టేట్ నుంచి, చిన్న తిరుపతి విలేజ్. ప్రకాశ్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ రాశారు. వారు కోరుతున్న పాట ప్రేమయుద్ధం సినిమా నుంచి స్వాతి ముత్యపు చల్లుల్లో అన్న పాట అడుగుతున్నారు. వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తాం. మరి మీరు కూడా చిత్రలేఖ కార్యక్రమం ద్వారా పాటల్ని కోరుకోవాలి, వినాలి అనుకుంటే 2 చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ సర్కిల్, తిరుపతి. మీ ఉత్తరాలు వచ్చేస్తాయనుకుంటా. మీ అందరి కోసం పాట వస్తుంది, మరి విందామా?

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఎంతో చక్కగా మన ఆకాశవాణి శ్రోతలు మనల్ని ఉత్తరాల ద్వారా పరికరిస్తూ వాళ్ళ మనోభావాలకు ప్రతిరూపంగా ఆకాశవాణి పట్ల చూపిస్తున్న అభిమానానికి నిదర్శనంగా మనకు పంపించిన చిత్రలేఖ కార్యక్రమంలో మరో లేఖ చదివే సమయం వచ్చేసింది. అనంతపురం జిల్లా కృష్ణమండరెడ్డిపల్లి నుంచి రాశారు లేఖ. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, శ్వేత, స్వాతి, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, అలాగే శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, ఇంకా రేణుకా చౌదరి, మొత్తం కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉన్నట్టున్నారు. చాలా సంతోషం ఉత్తరం రాసినందుకు. మాస్ చిత్రం నుంచి నాతో వస్తావా పాటని కోరుతూ ఉన్నారు. చాలా సంతోషం అండి, తప్పకుండా ఆ పాటని మీకోసం ప్రసారం చేస్తాము. మీరు కూడా ఉత్తరాల ద్వారా మీకు నచ్చినటువంటి పాటని మీ కుటుంబ సభ్యులు, శ్రోతలందరికీ కూడా డెడికేట్ చేయాలంటే మీరు రాయవలసినటువంటి మా అడ్రస్ చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, కేర్ ఆఫ్ ఆకాశ

ఇంతవరకు చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి పాటలు విన్నారు కదా. మరికొద్దిసేపట్లో క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టును ఒడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ది రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
1: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటుంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో, కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024 నారీ శక్తిసే జలశక్తి, అలాగే 2025 జల సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
0: సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
1: ఎస్, ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్. 2021 మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యన్మకులను చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్లే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటికి వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటికి వెళ్ళిపోతున్నా నీటిని మనము వడిసిపెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
0: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్?

0: ఈ రోజుల్లో.
1: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8,728 టీఎంసీల నీళ్లని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకా అయితే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
0: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
1: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు, అంటే ప్రజెంట్ విబిజి రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాననీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచ్లు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడికి తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాననీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5,385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3,325 కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
0: సార్, విబిజి రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
1: సో విబిజి రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ, అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబిజి రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబిజి రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్ కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబిజి రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబిజి రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
0: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్?
1: ఇందాక మనం అనుకున్నాం

0: ఈ సంవత్సరం కొంచెం ఎల్నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్ లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రామ్ లో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం అంటే సమగ్రంగా అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలను సమగ్రంగా అనమాట అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారతిలో మనం ఇప్పటిదాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పటిదాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అదే అనమాట.
1: సార్, మరి రైతులకు ఈ కార్యక్రమం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: సో జలశక్తి అభియాన్ అనొచ్చు లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది, ఇందాక మనం పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకి ఏంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందేదానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
0: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు. సో దాంతో

0: మనం ఇందాక అనుకున్నాం, రోడ్ల ఒక ఇరువైపులా మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ, అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అనమాట. 2047 నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ, ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26 తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26 తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాల్ని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: సో వాన నీటి సంరక్షణ చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రాం, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి, అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్ మీద వర్షం కురిసి నీళ్ళన్నీ కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులు అన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాల పెంచేదానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనము ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదనంటే కొండల మీద పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 వాళ్లకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే వీబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలు పెంచుకోవడం కానీ ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చంటారు?
0: పాఠశాలలు కానీ కాలేజీలు కానీ అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఎప్పుడైతే వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అట్లాగే ఈ పాఠశాలలు కానీ కాలేజీ

ఈ ఆవరణలో గాని నీటి సంరక్షణ పనులు కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం, అట్లాగే స్కూల్ కానీ కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు

0: ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం. అట్లాగే స్కూల్ కానీ కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగ్ ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి, ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేసిన గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSJB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే బెస్ట్గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్గా ఉన్న దేశస్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశస్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాననీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు, అట్లాగే పార్వతీపురం, మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికి కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్లో, సో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోక్ పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో కూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 100,000 ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరం ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం.

0: సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విజయ రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవరణలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడుతూ ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ చెక్ డ్యాములు కానీ ఊట చెరువులు కానీ లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలము ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితమైపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా మనము ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రెయిన్ 2026కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: ఇంతవరకు క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: Station.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

10:31:27 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది అని అడిగాను. సో అప్రాక్సిమేట్ గా లిజనర్స్ చెప్పారా లేదంటే ఎగ్జాక్ట్ గా చెప్పారా చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేసిందండి. ఎక్కడి నుంచో తెలుసా? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎగ్జాక్ట్ గా నిమిషాలు సెకండ్లు అంట అనమాట. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి కనకరావు పెడన్ నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ పంపించారు రైట్ ఆన్సర్, బట్ నిమిషాలు కరెక్ట్గానే పంపించారు. అండ్ సెకండ్స్తో కూడా మన లిజినర్స్ అందరూ కూడా చాలా కరెక్ట్గా పంపించారనమాట. అండ్ కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా సుధాకర్. ఇంతకు ముందు కూడా ఓకే మీకు తెలుసా ఈ ఆన్సరు? ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. మీరు చక్కగా చదువుతుంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అనుకుంటూనే ఓకే ఏపీ అనుకుంటూనే ఆన్సర్ పంపించారా? ఎనీవే మీరు ఇప్పుడు వినిపించే పాటల్లో డెఫినెట్గా నేను జానకి గారి పాట ప్లే చేశాను ఇందాక. ఇందువదన జానకి గారు కదా అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో. అండ్ ఆవిడ పాడిన పాటలు అసలు అబ్బాబ్బా ఎన్ని పాటలండి బాబు, వేలల్లో ప్రతి పాటలోనూ అసలు అంటే వాయిస్ మాడ్యులేషన్ చూసారా, చిన్న పిల్లల్లాగా పాడినా ఒక మగవాళ్ళి గొంతులో కూడా పాడారు జానకి గారు. అండ్ సూపర్గా ఉంటాయి అసలు. అండ్ పెద్ద 16 ఏళ్ళ వయసులో ఒక బామ్మ వాయిస్తో కూడా ఒక సాంగ్ వస్తుంది. అట్లా చాలా ఉన్నాయి పాడినవి, ఒకటి కాదండి బాబు ఎన్నో ఉన్నాయి. మనం చెప్పుకోవాలి అంటే అసలు టైం సరిపోదు. ఎనివే హరివిల్లులో ఉన్నాం కదా. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ గన్నవరం నుండి శ్రీనివాస్ మెసేజ్ చేశారు తిరుపతి. తిరుపతి ఏమిటండి గన్నవరం? ఓకే గన్నవరం మీ ఇంటి పేరా? ఓకే 500 కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాందిని ఇంద్రాక్షి ఫ్రమ్ జగన్నాథ్పురం ఒడిస్సా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రవి తులుమిల్లి సూరంపల్లి గన్నవరం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. నిర్ణయం చిత్రంలో ఎవర్ గ్రీన్ సాంగ్ ప్లే చేశారు బాలు గారి గళం, ఇళయరాజా గారి సంగీతం, గణేష్ పాత్ర రచన కలిసి ఈ సాంగ్ని ఒక సూపర్ హిట్ లాగా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది అని. ఇక్కడ ఇంకో విషయం మీరు మర్చిపోయారు, అక్కడ అసలు మన మన్మధుడు నాగార్జున గారు ఉన్నారు కదా, అది మ్యాటర్ అనమాట. సో అది కూడా ఇంకొక ప్లస్ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? కార్యక్రమ సమర్పకులకు సహృద ఓకే జరుపతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపర్తి గ్రామం నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత

కప్పలదొడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, వెంకట చలపతి రైట్ ఆన్సర్. కొనకొండల నుండి రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. స్వామి ఫ్రమ్ అనంతపురం మెసేజ్ చేశారు. స్వామి గారు, నేను ఆల్రెడీ ఆన్సర్స్ అన్నీ కూడా చదివేశాను, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా? అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. ఇంతకీ సూర్యుడు నుండి భూమి కాంతి, భూమికి ఆ కాంతి చేరడానికి అప్రాక్సిమేట్గా ఎంత టైం పడుతుంది అన్నాను కదా, 8:20 అండి. అంటే అంత దూరం నుంచి మనకి రావడానికి కేవలం 8:20 వచ్చేస్తుందంటే అసలు హీట్ వేవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో అదనమాట మ్యాటర్. రైట్ ఆన్సర్ వచ్చి 8:20 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 10:36:26 ఉంది వీబీ క్లాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? ₹2,99,792 అంట దూరం మనకి లిజనర్ పంపించేశారు. సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, వెనక్కి నడవలేని జంతువు ఒకటి ఉంది, ముందుకే కానీ వెనక్కి నడవలేదన్నమాట. సో మనం మాత్రం వెనక్కి నడుస్తాం కదా, బ్యాక్ వాక్. సో అలా నడవలేని జంతువు ఒకటి ఉంది, అదేంటి గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు ఆన్సర్ని పంపించేసేయండి. నేనైతే మీకోసం ఏటో వెళ్ళిపోయింది మన సుచిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 10 hours 41 minutes 46 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వెనక్కి నడవలేని జంతువు ఒకటి ఉంది అని చెప్పి అడిగాను కదా. సో మెసేజెస్ వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కనకారు పెడ నుండి మెసేజ్ చేశారండి. కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ శ్రీదేవి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నిరంజన్ జగదీష్ చీరాల నుండి మెసేజ్ చేశారు. ఇక్కడ ఆలోచించాలి కొంచెం, మీరు స్నేక్ అన్నారు కదా, బట్ కాదు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ అరోరా నగర్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ నాగేంద్ర కోవెలకుంట్ల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జీరబోతుల బుచ్చయ్య హన్మకొండ తరాలపల్లి ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాందిని జగన్నాథ్పూర్ నుండి రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ ఈ కీర్తి ఫ్రమ్ కూచినపూడి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కోనంపల్లి అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొనకండ్ల రమణారావు కవిత జోష్ణవి మోహిత్రావు బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలింపొలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నవోదయ కాలనీ నుండి మెసేజ్ చేశారు ఇమాంబీ జైనాబ్ వలీ భాష రైట్ ఆన్సర్. అండ్ వెనక్కి నడవలేని జంతువు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. చేశానండి, చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కపుల్ దగ్గర నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు, అనంతపురం నుండి కుమ్మెత ఇక్కడ నుండి చారుగుంట్ల ఓబిలేసు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కోటేశ్వరి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కప్ప అంటున్నారు. కాదండి, కప్ప కాదు, కప్ప వెనక్కి గెంతుంది, కప్ప అయితే కాదు. నేను అడిగింది ఏంటంటే వెనక్కి నడవలేని జంతువు అన్నాను కదా, కంగారు ఇస్ ద రైట్ ఆన్సర్.

నించిన ప్రశ్న అయితే ముందు అడిగేస్తాను ఏంటి అంటే, వెంకీ గౌడ ఎవరు? ఇది ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారనమాట, వెంకీ గౌడ అని రీసెంట్ గా వచ్చిన మూవీ. వెంకీ గౌడ ఎవరు, ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి 8662488144 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేస్తూ ఉండండి. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

మరి టైం చూస్తే అసలు చాలా చాలా చాలా తక్కువగా ఉందన్నమాట. బట్ ప్రశ్నలు అయితే రెడీగా ఉన్నాయి, కానీ 10:45 అయిపోయింది కాబట్టి మేబీ ఇంకొక ప్రశ్న అడగచ్చేమో. చూస్తాను, ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒక సినిమాకి

హుషారు చిత్రానికి సెట్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రకట గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 10:52:55 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగాను కదా, వెంకీ గౌడ ఎవరు అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు అని క్లూ కూడా ఇచ్చేశాను. సినిమాకి సంబంధించిన ప్రశ్న అని అక్కడే అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు ఎక్కడి నుంచి చూసేద్దాం. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కీర్తి ఫ్రమ్ కుంచినపూడియ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్. మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కడప నుండి వినయ్, సీత, ప్రసన్న, జశ్విని, జయశ్విన ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై పవన్ కుమార్, జి భారతి పీలరు అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రీసెంట్, ఎస్ రీసెంట్ మూవీ అండి దగ్గుబాటి, ఎస్ పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ గురిస్వామి నాయుడు రొంపిచెర్ల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ చాందిని రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి ఇసుకపల్లి నుండి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సుబ్బరామయ్య రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది దయచేసి సమయం పెంచండి అంటూ కొనగండ్ల రమణారావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు తెనాలి మండలం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దనరావు వనజమ్మ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి సాయి గణేష్ కుండల మార్కెట్ రైట్ ఆన్సర్ని పంపించారు.

అలాగే తర్వాత రైట్ ఆన్సర్ పొద్దుటూరు దస్తగిరి సంధ్య పంపించారు కడప జిల్లా నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్ర కోవెలకుంట్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. అండ్ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా అంటూ కుమ్మెత నుంచి చారుగుంట్ల ఓబులేసు అమలావతి రైట్ ఆన్సర్. అండ్ పెడన్న నుంచి ప్రభాకర్ గంగా భవానీ. ఓకే, నాకు అర్థం కాలేదండి మీ ప్రశ్న ఏంటనేది. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ ఆ తర్వాత మెసేజ్ ఎవరు పంపించారు పేరు లేదు, మళ్ళీ ఆన్సర్ పంపించారు కానీ. సో కోటగిరి మల్లికార్జున్ పంపించారు. సో ఈ మెసేజ్ చదవడానికి మళ్ళీ ఒక రెండు మూడు మెసేజెస్ పైకి వెళ్లాల్సి వస్తుందన్నమాట. అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి గోనెగండ్ల రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాఘవ, గుడ్ మార్నింగ్. దీపిక హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి ఎంటీ ఎయిర్టెల్. ఓకే, రైట్ ఆన్సర్ బట్ మీ పేరు అదేనా అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కిషోర్ నగేష్ ఆదిత్య అన్వరా, వీళ్ళందరి పేర్లు ఏంటండి అర్థం కాలేదు. ఓకే, రైట్ ఆన్సర్ బట్ ఇక్కడ పేర్లు వచ్చినాయి. నెక్స్ట్ చెరుకుపల్లి నుండి భాస్కర్ టైలర్స్ మెసేజ్ చేశారు. అండ్ తులిమిల్లి రవి సూరంపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ లీలావతి హేమప్రియ అమృత కపిల్దొడ్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, ఈరోజు కూడా హరివిల్లు సూపర్ సక్సెస్ అయ్యింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు 22nd, ఈసారి సినిమా కబుర్లో కలుసుకుందాం మనం. ఓకే మేడం, ప్రోగ్రామ్ సూపర్గా ఉంది అంటూ మెసేజ్ చేశారు సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 10:57 మినిట్స్లోకి వెళ్ళిపోయింది టైం అయితే. మరి నేను వెళ్తూ వెళ్తూ మీకోసం అదే ఊపుతో అదే స్పీడ్ను ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి. జో అయితే సైన్ ఆఫ్ చేసేసే టైం వచ్చేసింది. మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష్ విశాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భీమ్స్ మ్యూజిక్లో, మెగా విక్టరీ మాస్ని. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి షోలో. అండ్ మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టాటా బాబాయ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. భారతీయ రైల్వే రంగాన్ని పర్యావరణానికి స్వర్ణ పథకాలతో పాటు ప్రత్యేక ఛాంపియన్షిప్ రింగ్స్ అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అమెరికా క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్బాల్లో ప్రవేశపెట్టనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు. ఏలూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు, డిజిటలైజేషన్ మ్యాపింగ్ ఈ నెల 18లోగా 100% పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఎల్నిన్నో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి పంటతో పాటు ప్రత్యామ్నాయ అనుబంధ పంటల సాగుపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్దమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ది చేసిన ఈ రాకెట్ను ఈ నెల 18న ఉదయం రేపు ఉదయం 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని షార్-1 ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ వచ్చేసాను. 11:11 అయింది మన స్టూడియోస్ లో సమయం. అసలు 11:11 ఇది చూసినా విన్నా ఏదో లక్ అవుతుందని ఫీల్ అవుతుంటారు కదా, మరి ఏం లక్ జరుగుతుందో చూద్దాం మీకు కూడా నాకు కూడా. 7th Sense మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోయాం. మరి సినిమా కబుర్లో ఏం కబుర్లు చెప్పబోతుంది కనిష్క అంటే, కొన్ని అప్కమింగ్ అవైటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. డెఫినెట్గా ఫస్ట్ ఏ యాక్టర్ మూవీని నేను డిస్కస్ చేయబోతున్నారు అనేది, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేసేసి మీకైతే గెస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

జెంటిల్మ్యాన్ నాని నటించిన మూవీలో నుంచి సాంగ్ అండ్ ఆ తర్వాత భలే మొగాడవే మూవీలో నుంచి సాంగ్స్ అయితే వినేశారు. న్యాచురల్ స్టార్ నాని గురించి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. ది బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ని పక్కన పెట్టేసి ఒక సరికొత్త కాన్సెప్ట్ అండ్ లుక్స్తో మన ముందుకైతే రాబోతున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఆ మూవీ పేరే ది ప్యారడైజ్ అనమాట. సో ఈ మధ్య మూవీ క్లైమాక్స్ యాక్షన్ షూట్ జరుగుతోందని చెప్పేసి దీనికోసం 2 యూనిట్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఐటమ్ నెంబర్ షూట్ చేయబోతున్నారంట, అది ప్లానింగ్. అంతేకాదు మూవీ 25th సెప్టెంబర్కి రిలీజ్ చేయాలని ప్లానింగ్ అంట కూడా, అది సంగతి. అండ్ ఇదైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ అలా అలా అలా టాక్ నడుస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల్లో. అండ్ ఇంతకీ ది ప్యారడైజ్ మూవీ అప్డేట్లో నెక్స్ట్ నాని లుక్ ఇంతకీ మీరెవరైనా కానీ చూడలేదా, చూడకపోయింటే ఎవరో ఒకరు నాకులాగే చెప్పే ఉంటారు కదా. సో ఆ లుక్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఎంసీఏ మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

అంటే కొత్తగా ఉండబోతుంది నాని లుక్ నెక్స్ట్ మూవీలో అనమాట. అప్కమింగ్ మూవీలో కొత్త హెయిర్ స్టైల్, కొత్త రకం కళ్ళ జోడు, రకరకాల నగలు, అబ్బో చాలా కొత్తగా ఉండబోతున్నారు. అండ్ ఇప్పుడైతే మరి ఆల్రెడీ ఎంసీఏ మూవీలో నుంచి సాంగ్ వినేసిన తర్వాత రైట్ నౌ స్టూడియోస్లో సమయం 11:27 అయిపోయింది. మరి ది ప్యారడైజ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హీరో నానిది అండ్ అప్కమింగ్ మూవీ అనమాట. శ్రీకాంత్ ఓడెలా డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ, ఈ మూవీలో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారంటే డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు, అండ్ ఈ మూవీలో వచ్చేసి శికంజా మాలిక్ గా యాక్ట్ చేయబోతున్నారనమాట. అండ్ సంపూర్ణేష్ బాబు పేరేంటో తెలుసా ఈ మూవీలో? బిర్యానీ. ఎస్, మీరు కరెక్టే విన్నారు, బిర్యానీ. బిర్యానీనే పేరు యాక్టర్ది. అండ్ యాక్టర్ పేర్లు మాత్రమే కాదు లుక్స్ కూడా చాలా యూనిక్గా ఉండబోతున్నాయి. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా? సో వీరి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం మూవీ చూస్తున్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గురించి ఆలోచించడం చాలా తక్కువ, బట్ ఈసారి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేద్దాం. బికాజ్ ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఆల్రెడీ 500+ ఫిల్మ్స్లో వర్క్ చేసి ఉన్నారు. అండ్ వీరి పేరే అజయ్ కుమార్ జే అనమాట. యాక్టర్స్కి క్యారెక్టర్స్కి ప్రాణం పోయడమే ఈయన పనిగా పెట్టుకున్నారనమాట. అంత అంత క్రేజ్ తెప్పించే లుక్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇందుకే ఏ మూవీస్కి ఈయన చేసి ఉన్నారు అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. రైట్ నౌ మజ్ను మూవీలోంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3 అండి, నేను మీ ఆర్జే కనిష్క.

Yes, Saira, Narasimharedi, Bimbisara, Kannappa, Chota Bhim and the Curse of Damayana. Ala Vaikunthapuramlo, Aravinda Samhita Veeraraghava, Madhanam, Uppana Agent. Ilanti enno movies lo costume designer ga Ajay Kumar J and team work chesaramata. And chala recognition aithe vachindi film industry lo. Kani mana daga raledu aa matter. Endukante manakanta suparichitulu kaadu kabatti background works gurinchi manam chala rare ga telusukuntu untam. ఇలా కనిష్క లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అది సంగతి. అందుకే సినిమా కబుర్లు వింటూ ఉండండి. ఇలాంటి బోలడని కబుర్లు అయితే మీకోసం మేము వినిపిస్తూనే ఉంటాం. మరి అజయ్ కుమార్ జే ఇప్పటికే 500+ మూవీస్లో యాక్టర్స్కి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి ఉన్నారనమాట. మీరు చూస్తే కనుక ఈ సైరా నరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే కన్నప్ప కానివ్వండి, బింబిసారాలో వాళ్ళ క్యారెక్టర్ని రికగ్నైజ్ చేయడానికి, అంటే మనం ఇట్లా గుర్తు తెచ్చుకోగానే అట్లా వాళ్ళ క్యారెక్టర్ అండ్ అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా, అంత బాగా మనం గుర్తు పెట్టుకునేంత ఇంపాక్ట్ తీసుకురాగలిగిన కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట అజయ్ కుమార్ జే. అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం. అలా వైకుంఠపురంలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు,

0: ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నుంచి సాంగ్ వినేశారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్ అయ్యర్ December 3rd అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మెయిన్ గా ఆజాద్ హింద్ ఫోర్స్ గురించి ఉండబోతున్న ఈ హిస్టారికల్ మూవీ, అంటే హిస్టరీలోని ఒక హిడెన్ చాప్టర్ బేస్ చేసుకొని తీస్తున్న మూవీ అనమాట ఇది. అండ్ ఈ మూవీని హను రాఘవపూడి డైరెక్షన్ లో తీస్తున్నారు. అండ్ ఈ బిగ్ బడ్జెట్ ఇండియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్నిట్లో కూడా చాలా హింట్లే వదులుతూ ఉన్నారన్నమాట, అంటే క్యాప్షన్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అండ్ ది రెబిలియన్స్ బిగిన్స్ అని చెప్పేసి, అండ్ ది బ్రేవెస్ట్ టేల్ ఆఫ్ ఎ సోల్జర్ ఫ్రమ్ ది హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ అంటూ ఇలా క్యాప్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి కొత్త పోస్టర్లో కూడా అజ్ఞాతవాసం ఎండ్స్ అంటూ కూడా రిలీజ్ చేశారు పోస్టర్, అండ్ ది రెబిలియన్ బిగిన్స్ అంటూ. ఇలాంటి క్యాప్షన్స్ అనేది చూస్తుంటే ఫ్యాన్స్ కి అసలు మామూలు పండుగలు కాదు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉందన్నమాట, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసిన అంటే హిట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే 100 కోట్లకు పైగా కలెక్షన్ ని అందిస్తున్న ఈ మూవీయే మా ఇంటి బంగారం. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది, అండ్ తెలుగే కాదు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా వ్యూయర్స్ ని అలరించిపోతుంది. అంతేకాదు అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐఎమ్ బ్యాక్ అంటూ వచ్చేసిన హీరో నవీన్ గారి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా ఓటీటీలోకి రిలీజ్ అయిందన్నమాట. అది సంగతి మరి రైట్ నువ్వు అందరికోసం మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వీఆర్జే కనిష్ కానీ. మరి ఈ సాంగ్ పాడింది సాగర్ అండ్ మేఘ, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ అనంత్ శ్రీరామ్. ఈ సాంగ్ కి లెట్స్ జస్ట్

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం నందు ప్రారంభమైన రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 340కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, గుంపులు కట్టకుండా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని, రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన వారికి యూనిట్ విద్యుత్ రూపాయి 50 పైసలకే ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్

పోస్టల్ సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు రేపు ఆగస్టు 1వ తేదీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్టంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు కష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నింటిపై మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: BFM 101.3.
1: కార్తిక్ పాడిన పాట వినేశారు 12 o'clock 13 minutes స్టూడియోస్ లో సమయం. మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు అయితే మనం మనకి దగ్గరలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో 512 ఎకరాల్లో విస్తరించి ఉన్న మన కొండపల్లి ఖిల్లా గురించి మాట్లాడుకుందాం. 1360 ప్రాంతంలోనే రెడ్డి రాజులు నిర్మించారన్నమాట. నెక్స్ట్ గజపతులు అండ్ విజయనగర రాజులు అండ్ మొఘలులు ఇలాగ కుతుబ్ షాహీలు బ్రిటిష్ వారు ఇక్కడ నుంచి పాలించడం, మెయిన్గా సోల్జర్స్ క్యాంప్స్ లాంటివి అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ లాంటివి పెట్టడం ఇలా మెయిన్ బేస్గా చేసుకొని ఉన్నారన్నమాట ఖిల్లాలో మెయిన్గా. అండ్ ఇక్కడ మనం మా ఖిల్లాలో ఇంట్రెస్టింగ్గా చూసే ప్లేసెస్ ఏవైనా ఉన్నాయి అంటే అది దర్బార్ హాల్, గజశాల అండ్ కారాగారం, రాజ్మహల్ అట్రాక్షన్స్ అని చెప్పొచ్చు. 1962 నుంచి కూడా రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ కోటను ఆధీనంలోకి తీసుకొని బాధ్యతలన్నీ కూడా తీసుకొని టూరిస్ట్ స్పాట్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగిందనమాట. అండ్ అక్కడికి వెళ్ళేవాళ్ళు డెఫినెట్గా ఆ ప్రకృతి అందాలతో పాటు ఈ అందమైన కట్టడాలని చూస్తూ అలా ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచి స్పాట్స్ ఉంటాయి ఫోటోషూట్స్కి. అండ్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి 10 o'clock 30 minutes నుంచి 5 p.m. వరకు. అక్టోబర్ టు మార్చ్ టైంలో క్లైమేట్ అదిరిపోతుందని చెప్తున్నారు. సో మోస్ట్ విజిటింగ్ టైమ్స్ అనమాట. ఆ టైంలో కొంచెం క్లైమేట్ కూడా బాగుంటుంది. అండ్ విజయవాడ నుంచి 25 to 30 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట కోట. అండ్ కోట కింద గ్రామంలో ఏముంటాయి మాట్లాడుకుందాం. చెప్తాను మీ అందరికీ, రాయట్ను మీ అందరి కోసం. మా అజ్ఞాతవాసి మూవీలోంచి మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది గాలివాలుగా అంటూ. మరి ఈ సాంగ్ని పాడింది అనిరుద్ధ్ రవిచరణ్ అండ్ మ్యూజిక్ కూడా తనే చేశారు. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ సాంగ్ కి లిరిసిస్ట్. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే కనిష్క.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: 4555 కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 105.9.

0: నమస్కారం, విభాతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వ్యార్జే ఖనిష్ కానీ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 12 o'clock 29 minutes దాటి అలా 30 minutes వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ

జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ ను విద్యుత్ గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రొడక్ట్ గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమాపేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమాపేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్

జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి ఏడు జులై 17వ తేదీన ఈ రోజు జరుపుకుంటారు. 1998 జులై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరీలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువు నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు వెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కిల్లా గురించి మాట్లాడుకుంటూ కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడపోతే ఎలా చెప్పండి? మీరు వింటున్నారు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనిష్క. తెల్ల పొనికి కర్రతో చేసే ఈ బొమ్మలు వరల్డ్ ఫేమస్ అనమాట. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు. అండ్ పర్టికులర్గా ఆ ప్లేస్లో దొరికే కర్రతో అక్కడ ప్రజలు మెయిన్గా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ ఆ దట్టు ఎన్నో జనరేషన్స్గా ఈ బొమ్మలు తయారు చేయడం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ కళని కంటిన్యూ చేయాలి అంటే కనుక డెఫినెట్గా ఆ బొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ వర్క్ని కంటిన్యూ చేస్తే ఎర్న్ చేసుకోవాలంటే కనుక కదా, సో సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ మధ్య చాలామంది కూడా ఇంటీరియర్ డెకరేషన్ని ఫంక్షన్స్లో బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇస్తూ ఉన్నారన్నమాట ఈ కొండపల్లి బొమ్మల్ని. నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి, మీరు చూసే ఉంటారులేండి. ఒక్కసారి అలా ఇమాజిన్ చేసుకోండి. అలా నేను పేరు చెప్పగానే మీకు ఆల్రెడీ ఒక ఫోటో వచ్చేసి ఉండిద్ది కొండపల్లి బొమ్మలది. ఈ జనరేషన్ పిల్లలకి కూడా అవేంటో తెలియజేసి ఎప్పుడైనా ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ఒక బొమ్మ కొనిచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట విజిట్ చేసిన మెమరీస్ అన్నీ కూడాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. అండ్ ఇందాకడైతే వంశోద్ధారకుడు మూవీలోంచి సాంగ్ విన్నారు, ఇప్పుడు మీ అందరి కోసం ఆనందం మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్క. అండ్ ఈ సాంగ్ని పాడింది టిప్పు అండ్ సత్య సిరివెన్నెల. సీతారామ శాస్త్రి గారు ఈ సాంగ్కి లిరిసిస్ట్గా ఉన్నారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వస్తుంది. తప్పకుండా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో మీ ఆర్జే కనిష్కా ఉంది. మరి 12:51 అవుతుంది, మీకు తెలిసే ప్రోగ్రాంలో ఉన్నాం అనమాట. మరి ఆర్కిటెక్చరల్గా మనం ఇంకా కొన్ని డీటెయిల్స్లోకి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయన్నమాట కొండపల్లి ఖిల్లాకి సంబంధించి. అండ్ ఏంటి అవన్నీ అంటే కనుక 12 అడుగుల వెడల్పుతో 15 నుంచి 16 అడుగులు ఎత్తుతో ఒక పెద్ద గ్రానైట్ రాయిని చెక్కి తయారు చేశారన్నమాట దర్గా దర్వాజాని. మరి కోట ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంటుంది ఇది. అండ్ ఇంకా కోట చివరిలో కూడా ఇంకొక వెరైటీ ఉందన్నమాట, రెండు కొండల మధ్యలో ఎత్తైన ప్రదేశంలో తానీషా మహల్ అనేది ఉంటుంది. కింద అంతస్తులేమో గదులు, పైన అంతస్తులో వచ్చేసి విశాలమైన దర్బార్ హాల్ అనేది మనం చూడొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం ఈ కోట గురించి. మరి రైట్ నువ్వు మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి మీ ఆర్జే కనిష్కాతో వివిధ భారతి ఎఫ్ఎం. ఆకే బిర్యానీ మూవీలోంచి ఈ సాంగ్.

ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మీకు తెలుసా అని చెప్పబోయే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే కొండపల్లి కిల్లాలో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్న విషయాల్లో ఆ కోటలో ఒక సహజ సిద్ధమైన నీటి బుగ్గ ఉంది అంట. సో నీటి బుగ్గ అంటే న్యాచురల్ గా వాటర్ స్టోర్ అయ్యే జలాశయం అన్నమాట. సో ఆ జలాశయం చాలా బాగుంటుంది అండ్ అక్కడికి విజిటర్స్ వెళ్ళినప్పుడు చూసే స్పాట్స్లో ఇదొకటి అనమాట. ఇంకా అక్కడ చల్లగా వాటరు ఎప్పుడు కూడా చల్లటి వాటర్ ఉంటాయని చెప్పి ఆ దగ్గరలోని ఎవరైతే విలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంకా శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలు అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ బ్యారాక్స్ అంటారనమాట, సైనిక బ్యారాక్స్ అంటారు దాన్ని. జనరల్గా ఈ బ్రిటిషర్స్ పాలించే టైంలో నిర్మించినవి అండ్ ఆ సైనికుల కోసం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పరిచిన ప్లేస్ను మనం శిథిలావస్థలో చూడొచ్చు అనమాట. అది సంగతి. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో మనం కోటకు సంబంధించినవి ఇంకా విషయాలు చాలానే తెలుసుకోవచ్చు. మ్యూజియంస్ కానివ్వండి, కోటలు కానివ్వండి, ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే ఇంకాస్త ఏమంటారు ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి, నేర్చుకోవాలి వీటి గురించి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి డెవలప్ చేయగలిగిన వాళ్ళు అవుతారు అనమాట. సో ట్రై ఇట్ ఇన్ దిస్ వే రైట్ నో మీ అందరి కోసం. మరి కాసేపు హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి, ఆ తర్వాత ధీర ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ సోనిఫట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశపెట్టారు. తల్లికి వందనం అర్హుల వివరాలు మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఇది పిల్లల విద్యకు సాయంగా మారుతుందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివన, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల విద్యుత్ రాయితీ పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో నిర్మాణంలో ఉన్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల విస్తరణకు 6,248.54 ఎకరాలు సేకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం

12 గంటల 40 నిమిషాల వరకు సమావేశం ఉంటుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రంపచోడవరంలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరుకానున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థాన కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా టీడీడీ నిర్వహించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

1980 మూవీ లాంచ్ సాంగ్ అయితే వినేశారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క. 1 o'clock 8 minutes అవుతుంది మన స్టూడియోస్ లో సమయం. ధీరా ప్రోగ్రామ్ లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మనం కంఫర్ట్ కాన్ఫిడెన్స్ మనకి ఉన్న చోట్ల అన్ని చోట్ల దొరకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనం లైట్ తీసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మనల్ని ఎంత షాక్కి షేక్కి గురి చేస్తూ ఉంటాయి, కానీ ఆ షాక్ షేక్ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇస్తే ఆ కిక్కే వేరు కదా. మరి ఈ ఇన్వెన్షన్ చేసింది అంటే ఆ అమ్మాయిలు కాదు, కానీ ఆ అమ్మాయిల కోసమే జరిగిందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ ఇన్వెన్షన్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి షాక్ షేక్ ఇచ్చేసారనమాట ఒక 17 ఇయర్స్ కుర్రోడు. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ధీరాలో. రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది ఆ వార మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే కనిష్క.

మూవీ నుంచి సాంగ్ వేశారు. ధీర ప్రోగ్రామ్ లో ఉన్నా మనం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అటాక్ చేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో ట్రై చేస్తున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళడమో పానిక్ అవ్వడమో మన వంతు అవుతూ ఉంటుంది. కానీ ఒక 17 ఇయర్స్ కుర్రాడు ఏం చేశాడు తెలుసా? ఒక ఇన్వెన్షన్ చేశారనమాట. అది ఏంటంటే షాక్ ని ఇస్తుంది. ఎస్, ఎలక్ట్రిక్ షాక్ అనమాట. ఎవరైతే అమ్మాయిని పట్టుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ని ఇస్తుంది అనమాట. ఎలా అంటే షాక్ స్లిప్పర్స్ ద్వారా. ఎలక్ట్రిక్ షాక్ స్లిప్పర్స్ అనేవి తయారు చేశారనమాట. ఎంత నడిస్తే అంత ఛార్జ్ అవుతాయి. అంతేకాక ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూసారో, లైక్ ఈ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే స్లిప్పర్స్ని వేసుకొని నడుచుకుంటూ ఏదైనా మనం ఇబ్బందిగా ఉన్నప్పుడే కదా అలాంటివి యూస్ చేస్తాం. సో అలాంటి ప్లేసెస్లో, వేకెంట్గా ఉన్న ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా టచ్ చేసి ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు జీపీఎస్ లొకేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఆ కనెక్ట్ అయి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే యాప్లో కనెక్ట్ అయి ఉంటాయో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ అవుతుంది అలర్ట్. అండ్ ఇలా సేఫ్గా పర్సనల్ అలారమ్స్ని సెట్ చేసుకోవడం, ఇంకా స్మార్ట్ జ్యువెలరీని వేర్ చేయడం ఈ మధ్యకాలం చాలామంది యూత్ యూస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొత్త కొత్త విషయాలను అలా అప్డేట్ అవుతూ ఉండడమే అనమాట మన ధీరాలో. అండ్ ఇక మనకి దిశ ఎస్ఓఎస్ యాప్ అనేది ఏపీ గవర్నమెంట్ డెవలప్ చేసిన యాప్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మన ధీరాలో. రైట్ నో మీ అందరికోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ని వినసాక, మనం ప్రాంతీయ వార్తలు వినసాక మరిన్ని విషయాలైతే షేర్ చేస్తూ ఉంటాను నేను మీతో. అండ్ రైట్ నో మీ అందరి కోసం హాయ్ నాన్న మూవీలోంచి సాంగ్ అయితే వస్తుంది. వెయిట్ టు స్టే ట్యూన్డ్.

0: క్లాక్ 20 మినిట్స్ గా వస్తుంది. మన స్టూడియోస్ లో సమయం మరి కాసెప్ట్ లో అయితే రీజనల్ న్యూస్ తెలుగులో వింటారు. వింటూ స్టేడియం వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్చే కనిష్క.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి

0: బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్టిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్టిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్టిక్ట్ లో ఖమ్మం స్టేషన్స్. ఈ మూడు స్టేషన్స్ లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది, సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు

0: రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్డులో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న రెండు వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్ల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్టంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకే చోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళ పేరెంట్స్ తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్ కి లోకల్ గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్ గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది.

మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్ప పల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్టంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వివిధ్ భారతి FM 101.3.

రామచంద్రన్ మాళవిక పాడిన పాట విడేశారు. ఫిదా మూవీలోంచి టైటిల్ ట్రాక్ 1:37 అవుతుంది. మన స్టూడియోస్ లో సమయం అండ్ ఈ సాంగ్ ని పాడింది శక్తికాంత్, అదే మ్యూజిక్ అందించింది శక్తికాంత్ కార్తిక్ అండ్ లిరిసిస్ట్ వచ్చేసి చైతన్య పింగళి అనమాట. మరి ఈ సాంగ్ వినేశాక మనం ధీరాలో ఆల్రెడీ దిశ యాప్ గురించి చెప్తాను అన్నాను కదా, సో దిశ యాప్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను ఈ యాప్ దిశ SOS యాప్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా

కనెక్ట్ చేసి ఉంచుకుంటే కనుక మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా రక్షిస్తే బాగుండు అని అనిపించినప్పుడు ఒక 5 టైమ్స్ మొబైల్ని షేక్ చేస్తే చాలు, దగ్గరలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్కి, పెట్రోల్ వెహికల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే 10 సెకండ్స్లో, అంటే మన 10 సెకండ్స్ ఆడియో అండ్ వీడియో క్లిప్ కూడా రికార్డ్ అయిపోతుంది మన ఫోన్లో, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది అసెస్ చేయడానికి. అండ్ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ద్వారా మనం ఇచ్చిన రూట్లో కాకుండా వేరే డైరెక్షన్లో ఎటైనా వెళ్తున్నారు అనుకుంటే కనుక, అలాంటప్పుడు కూడా పోలీస్ పెట్రోల్ వెహికల్కి అలర్ట్ వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు తెలియని వెహికల్లో అనుకున్నప్పుడు. అండ్ ఇంకా ఉన్నాయి చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం దిశ యాష్ వాయిస్ గురించి. రైట్ నా మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. మరి నాన్నకు ప్రేమతో మూవీలోంచి ఈ ట్రాక్ మీ అందరి కోసం.

నుంచి సాంగ్ ఉన్నాయి సార్, ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. అండ్ నేను వ్యాచే ఖనిష్ కని ఉన్నాను. 1:43 అయిందనమాట మన స్టూడియోస్లో సమయం. మరి దిశ ఎస్ఓఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇందులో సేఫ్టీ డైరెక్టరీ అని కూడా ఉంటుందన్నమాట. సో అన్ని పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్, సేఫ్ జోన్స్, ఇలా మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ సరౌండింగ్స్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. అండ్ ఇంకా సింగిల్ ట్యాప్ హెల్ప్ లైన్స్ అని ఉంటాయన్నమాట. అంటే క్విక్ వన్ టచ్తో మీరు కాల్ అనేది డయల్ చేసేసుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అండ్ అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, సేఫ్టీ టిప్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట మన దిశ ఎస్ఓఎస్ యాప్లో. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ టాక్సీ వాలా మూవీలోంచి వింటూ స్టే ట్యూన్డ్.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మూవీలో నుంచి లవ్లీ ట్రాక్ వినేశారు. మనమున్నాం ధీరాలో దిశ ఎస్ఓఎస్ యాప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దిశ ఎస్ఓఎస్ యాప్ ఆర్ దిశ యాప్ ఫర్ ఏపీ పోలీస్ అనే యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎగ్జాక్ట్ జీపీఎస్ కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయడానికి దిశ కంట్రోల్ రూమ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ జీపీఎస్ ఎక్విప్డ్ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 24/7 పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారన్నమాట. అండ్ అర్బన్ ఏరియాస్లో అయితే వితిన్ 5 to 10 minutes రీచ్ అవుట్ అవడానికి పోలీసులు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్కి చేరుకోవడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసి ఉంచారన్నమాట. సో ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఈ యాప్ని యూజ్ చేయకపోతే, తెలియకపోతే జస్ట్ ఇన్స్టాల్ అండ్ హ్యావ్ దట్ కనెక్షన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఏవైతే కనెక్టింగ్ నంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నాము అని వెంటనే వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి అంటే కనుక ఈ యాప్ త్వరగా రీచ్ అవుట్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కనెక్ట్ చేసి ఉంచుకోవాలన్నమాట మనం. అది సంగతి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఫైనల్గా ధీరా ప్రోగ్రాంలో ఒక ట్రాక్ అయితే ప్లే చేస్తూ బాబే చెప్పేస్తాను. మరి ఇప్పుడైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలోంచి ఒక మంచి సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్క కార్తిక్ పాడారు మీకు జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ వనమాలి. ఈ సాంగ్కి లిరిసిస్ట్ వింటూ స్టేట్ ట్యూన్డ్.

0: Shakti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

చేసావే హ్యాపీ డేస్ అండ్ జర్సీ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిన్ భారతి ఎఫ్ఎం 101.3 లో మీ ఆర్జే కనిష్కతో 2:32 అవుతుందన్నమాట మన స్టూడియోస్ లో సమయం. సందరే సందరిలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో ఈ రోజు స్పెషల్ ఏంటి సందరే సందరిలో అంటే ఈమోజీ డే స్పెషల్ ఉండబోతుంది అనమాట. సో మీరు మాటలు చెప్పలేనివి భావాలని ఏవైతే ఉన్నాయో వాటిని ఈమోజీ రూపంలో ఈ మధ్యకాలంలో చాలా విరివిగా యూజ్ చేస్తూ ఉన్నాం కదా. సో మరి ఈ ఈమోజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలుసా, అంటే ఏ ఇయర్ నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అసలు అనేది మీకు తెలిస్తే టైప్ చేసి పంపించండి 0866-24888-14 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. జస్ట్ ఈ 3 విషయాలని నాకు పంపిస్తే చాలు, ఆల్రెడీ మనకి మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఫన్నీగా అనిపించింది.

అంటే ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, పెద్దగా చాట్లో ఏమీ లేవు, అన్ని లింక్లు పంపిస్తున్నారు అనమాట, ఏవో రకరకాల ఇన్ఫర్మేటివ్ లింక్స్. సుబ్రహ్మణ్యం నామా గారు, మీరు ఏమన్నా సేవ్ చేసుకుంటున్నారా మా చాట్లో? జస్ట్ ఆస్కింగ్. రైట్ నౌ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వస్తుంది. మరి కనిష్క షోలో ఇంకొకటి కూడా ఉంటుంది కదా, నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలోవో మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఆ సాంగ్ అయిపోయాక మీకు ఏ సాంగ్ అనేది రివీల్ చేస్తాను. మరి ఈ సాంగ్ కూడా గెస్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉండండి, 0866 24 888 14 అనే నెంబర్కి మీ పేరు, ఊరు అండ్ ఆన్సర్ని టైప్ చేసి పంపించండి. ఈమోజీస్ని ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి వాడటం స్టార్ట్ చేశారు అనేది కూడా టైప్ చేసి పంపించండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మెసెంజర్లో ఉన్నాం మనం. ఈమోజీ ఇది స్పెషల్. ఈమోజీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో మీకు తెలుసా అని అడిగాను. మరి వాళ్ళు ఆన్సర్స్ పంపించేస్తూ ఉన్నారనమాట. అలా అలా అలా కౌంట్ ప్లస్ అవుతూనే ఉంది. మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి నల్గొండ జిల్లా చందంబట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలా ఉన్నారు హలో అంటూ ఎవరు పంపించారు, రామ్మ పరశురామ్మ నంద్యాల నుంచి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ ఉమ్మడి నుంచి స్నేహ భాను జైనుద్దీన్ అండ్ మహమ్మద్ జైనుద్దీన్ పంపించారు. అండ్ హన్మకొండ జిల్లా కాజేపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ వారందరూ కూడా. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఓకే మూవీ నేమ్ కూడా పంపించేశారు. చాలా బాగా గెస్ట్ చేశారండి. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీలో ఉందన్నమాట. ఇంతకుముందు నేను ప్లే చేసిన సాంగ్. క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి పంపించారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అంటే ఈమోజీస్ ఏ ఇయర్ నుంచి వాడడం స్టార్ట్ చేశారు అని అడిగాను. ఆ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడన్నా జోగరాంధ్రరావు కాలనీ నుంచి అప్పలరాజు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వా సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక్కొక్కళ్ళ దగ్గర మాలీ లేదు వాడేస్తున్నారా అనుకుంటున్నాను. నేను ఇంటర్నెట్ని బాగా తెలుసుకోవాలనికి ట్రై చేస్తున్నారు. వెల్కమ్ అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు గారు పంపించారు. పవన్ కరీంనగర్ నుంచి పంపించారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ కాదుగా, ఎందుకండి ఎందుకు రెండు తగ్గించారు మీరు? 2 సంవత్సరాలు ముందే తెలుసా మీకు? లేకపోతే మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుంచి పంపించారనమాట. సందరి సందడికి స్వాగతం అంటూ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెద్దమస్థానరావు పంపించారు. హలో ఆర్జే కనిష్క గారు అంటూ పంపించారు. ఈమోజీలు ఏ సంవత్సరం నుంచి అనేది చాలా డీటెయిల్గా పంపించారనమాట. అండ్ ఎక్కడి నుంచి అంటే సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భరత ఓకే భర్త మహాశయాలకి విజ్ఞప్తి అనేది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొలంపల్లి శ్రీనివాసరావు గారు, సంధ్యా అండ్ చరణ్ సాయి భువనేశ్వర్ అండ్ పెనుగంచప్రోల నుంచి పంపించారన్నమాట. అది సంగతి. గడ్డం అంకయ్య గారు పంపించారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆలోచించండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. రూపొందించారు ప్రతి సంవత్సరము 17 జూలై జరుపుకుంటాము అంటూ పంపించారు. భర్త మహాశయులు అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారన్నమాట. నాగార్జున అండ్ లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. 2012 వి మీన్ ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్ యూజింగ్ ఎమోజీస్ అంటూ పంపించారు. ఖమ్మం సిస్టర్స్ పంపించారన్నమాట. పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంటూ ఓకే, బట్ నేను చెప్తాను ఇన్ డీటెయిల్గా. ఓకేనా, వింటూ ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, బాగున్నారా అంటూ భర్త మహాశైలుకు విజ్ఞప్తి అంటూ సినిమా సాంగ్ ఈ మూవీలో ఉంది అంటూ పంపించారన్నమాట. ఇండియాలో అయితే అంటూ ఇండియాలో అడగలేదండి, ఆన్ అ హోల్ అడిగాను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మీరు ఇన్ డీటెయిల్డ్ వెళ్ళిపోయారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ లత ఉయ్యూరు నుంచి పంపించారన్నమాట. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. పడన జోగరాంధ్ర కాల్ నుంచి అప్పలరాజు గారు, ఎస్ మీరు ప్లే చేసిన పాట అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హౌ ఆర్ యూ అంటూ పంపించారనమాట. 1990 అంటున్నారు బట్ కాదండి. గంగరాజ్ గారు ఫ్రమ్ పెదరాజుపల్లి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి

0: వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ అని టైప్ చేసి. అండ్ నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. 1999 అనమాట, బట్ 1982 నుంచి మనకి ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ఏంటి అంటే ఎమోషన్ ప్లస్ ఐకాన్స్ అనమాట. ఒక స్కాట్ ఫెహ్మాన్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలో బులెటిన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ బులెటిన్ బోర్డ్స్లో జోక్సా సీరియస్ విషయాలు పెడుతున్నారా అనేది చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ ఇమోషన్స్ ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. లైక్ మనకి లైక్ ఏమంటారు, నంబర్స్తో పాటు మనం కొన్ని హ్యాష్ అని చెప్పి, ఈస్టు అని, డాష్ అని చెప్పి, సర్కిల్, హాఫ్ సర్కిల్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా. సో అలాంటివి యూజ్ చేసి ఫేస్ నవ్వినట్టుగా, ఏడ్చినట్టుగా ఉన్న ఇమోజీస్ని తయారు చేశారు, ఇమికాన్స్ని స్టార్ట్ చేశారనమాట. అందుకని 1982 అని ఒకళ్ళు పంపించినట్టున్నారు. సో 1999 నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఈ ఈమోజీస్ అనేవి స్టార్ట్ అయినాయన్నమాట. అంతకు ముందు ఉన్నవి ఈమికాన్స్ అంటారు. అండ్ ఈ ఈమోజీ మీనింగ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కనుక వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి 0866248114 అనే నెంబర్కి. అండ్ యా, మీరు కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్గా పంపిస్తూ ఉండండి. నేను కూడా స్వీట్ అండ్ షార్ట్గా చదువుతూ ఉంటాను. రాయిడ్ నువ్వు అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఏ మూవీలో కూడా గెస్ చేసి నాకు పంపించేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్ టు భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో పిల్ల, ఇట్ మేక్స్ సెన్స్. ఓలా అంటే హలో, చికా అంటే పిల్ల.
2: ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా.
1: తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేస్తారు, అందుకని సారు స్పానిష్ లోది గారు.

भारती एफएम 101.3। అండ్ సాంగ్ విన్నారు కదా, ఈ సాంగ్ ఏ మూవీలో తోడు గెస్ట్ చేస్తూ అండ్ ఈ మోజీకి మీనింగ్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248141 అనే నంబర్కి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి అండ్ చాలామంది అయితే ఆల్రెడీ మెసేజెస్ చేస్తున్నారు. చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. కనిష్క గారు అంటూ పంపించారు ఆన్సర్ కరెక్ట్. ఆన్సర్ ఎవరు అంటే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారనమాట. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ పంపించారు. నెక్స్ట్ అల్లుడు అదుర్స్ అంటూ క్యాదర్ వీరేష్ రాజులమణి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, నేను ప్లే చేసిన సాంగ్ అల్లుడు అదుర్స్ అనమాట మూవీలోనిది. అండ్ మన సందేశంలో మాటలు బదులుగా భావోద్వేగాలు ఆలోచనలు లేదా వస్తువులను తెలియజేయడానికి ఉపయోగించే డిజిటల్ చిత్రాలు అంటున్నారు. ఏంటి నేను అన్నదేంటి, మీరు చెప్పింది ఏంటి? భాస్కర్ గారు పడ నుంచి ఓకే, నీకు ఇలా అర్థమైందా? ఓకే, దీనికి ఈ మోజీ అనే స్పెల్లింగ్ ఉంటుంది కదా, ఈ అనే దానికి ఒక అర్థం, మోజీ అనే ఒక అర్థం ఉంటుంది. అంటే దాన్ని క్రియేట్ చేసేటప్పుడు, ఈ మోజీ అనే పేరుని క్రియేట్ చేసేటప్పుడు ఆ రెండు అర్థాలని వచ్చేలాగా క్రియేట్ చేశారనమాట. సో ఈ మోజీ అలా వచ్చింది. ఇంతకీ ఏమిటా ఆ ఈ మోజీకి అర్థాలు అనేది నేను చెప్తాను. ఈలోపు మీకు తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248141 అనే నెంబర్కి. అల్లుడు అదుర్స్ సినిమాలోనిది అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ పిక్టోగ్రఫీ అంటున్నారు పవన్ కరీంనగర్ నుంచి. దీపిక హైదరాబాద్ నుంచి ఎమోషన్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్స్ ఐకాన్స్ అంటున్నారు దీపిక. బట్ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ ఉంది కదా, సో దానికి కనెక్ట్ అవుతుంది మీరు చెప్పింది. బట్ ఈమోజీకి డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. అసలు ఈమోజీ అనే వర్డ్ రావడానికి ఒక మీనింగ్ అనేది ఉంది దానికి. హాయ్ చందన మేడం అంటున్నారు, ఎందుకు చందన అని నన్ను కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిన్న చందన వచ్చింది, సేమ్ మెసేజ్ కాపీ పేస్ట్ చేసుంటారు నాకు తెలుసు. అండ్ గంగరాజ్ గారు ఫ్రమ్ పెదరాజపల్లి నుంచి పంపించారు అన్నమయ్య జిల్లా అంటున్నారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి సానుకూల భావోద్వేగాలు ఇతరులకు చూపించేవి అంటూ పంపించారు. అల్లుడు అదుర్స్ అంటూ కూడా పంపించారు. ఓకే, బట్ అది కాదు నేను చెప్తాను. పెడన జీవానంద్ ఓకే జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అల్లుడు అదుర్స్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఓకే ఒకటి గారు పంపించారు అనమాట. మొత్తానికి మన వాళ్ళకి మీనింగ్ అంటే అదేదో అనుకుని చెప్పలేదు అనుకుంటున్నారు కొంతమంది. జపనీస్ మొబైల్ క్యారియర్ ఇంజనీర్ ఒక ఆయన 12x12 పిక్సెల్స్లో రిలీజ్ చేశారనమాట 1999లో ఈమోజీస్ని. మరి ఈ ఈమోజీస్లో ఈ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థం అనమాట. సో ఈ పిక్చర్ క్యారెక్టర్స్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ ఈమోజీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు వీటిని, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను డెఫినెట్గా, మరి మీరైతే ఆన్సర్లు టైప్ చేయడానికి బద్ధకం చూపించకుండా టైప్ చేసి పంపించండి ఓకేనా. 0866248141 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. లాటరీ డే అనమాట ఈరోజు. మరి సరదాగా ఒకవేళ లాటరీ ఎంత తగిలితే బాగుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఒకవేళ లాటరీ తగిలి మీకు ఎంతైనా వస్తే ఏం చేస్తారో కూడా పంపించండి ఆ లాటరీ మనీని. సో దీని గురించి ఇంకాస్త డీటెయిల్స్ నేనైతే ఈ షోలో

చెప్తాను. రైట్ నా, మీ అందరికోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ని వింటూ ఏ మూవీలో అయితే కూడా గెస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. 0866-244-8214 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని కూడా టైప్ చేసి పంపించేస్తూ ఉండండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం ఉన్నాం సందరే సందటిలో.

సర్వే విద్యార్థి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనీష్ కానీ మనము నమ్సందరే సందడిలో నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా, అంటే ఐ మీన్ ఇంత టైప్ చేయాలని ఆలోచించకుండా పంపించండి అని చెప్పన్నాను. మన వాళ్ళు

చాలా చాలా టైప్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారనమాట. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈరోజు లాటరీ డే అనమాట. సో మీకు కనుక లాటరీ తగిలితే ఎంత తగిలితే బాగుండు అనుకుంటున్నారు? దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నగర్ నుంచి స్టిల్ టైపింగ్ అనమాట. కానీ ఇంకానండి. నెక్స్ట్ క్యాదారి వీరేష్ రాజల మండలం నుంచి పంపించారు. నా తరువాత పవన్ కరీంనగర్ నుంచి 1 రూపాయి వస్తే చాలు, దాన్ని మిగతా అది సంపాదించుకోవచ్చు అంట. అసలు మీరు చాలా చాలా చాలా మినిమలిస్టిక్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. అంటే చాలా ఇది ఉంటే చాలా అన్నట్టుగా. నాకే లాటరీలో డబ్బులు వస్తే నేను చదువుకున్న కాలేజీకి డొనేషన్ ఇస్తాను అంటూ పంపించారనమాట. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజెస్ బోల్డ్ అని వస్తూ ఉన్నాయి. మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపించేస్తూ ఉండండి. మీ మెసేజెస్ అన్నీ కూడా నేను చదివి పంపించేస్తూ ఉంటాను, అదే మీకు వినిపించేస్తూ ఉంటాను. మీరు అయితే నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీస్లోవో కూడా గెస్ చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ మిస్ ఇండియా మూవీలోనిదనమాట. అది సంగతి. మరి మరి కాన్సెప్ట్ లో న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఆ తర్వాత ఒక సాంగ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటో స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కె సుగుణ. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. కొల్లేరు సరస్సులో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో భాగంగా అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి అటవీశాఖకు సహకరించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆక్వా రైతుల విద్యుత్ రాయితీ పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించి యూనిట్కు 1.50 రూపాయల చొప్పున విద్యుత్ సరఫరా చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలో ఇప్పటివరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నట్లు పేర్కొంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా!
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: PM जय अब गरीबों की जय बन गई है।

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

విత్ భారతి ఎఫ్ఎం 101.3లో సందడి సందడి ప్రోగ్రాంలో అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని. మీరు ఈ ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే 08662488114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఈరోజు లాటరీ డే సందర్భంగా మీకు ఒక క్వశ్చన్, ఒక ఫన్నీ క్వశ్చన్ ఆర్ ఎనీ ఇమాజినరీ క్వశ్చన్ అనుకోండి, పోనీ కాస్త ఇమాజిన్ చేసుకొని చెప్పండి, మీకు కనుక లాటరీ తగిలితే ఎంత మనీ వస్తే బాగుండనుకుంటున్నారు అండ్ దాంతో ఏం చేస్తారని అడిగాను. మన వాళ్ళు మెసేజ్ పంపిస్తూ ఉన్నారు వాళ్ళ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి. హాయ్ మేడం అంటూ, 5000 కనుక విన్ అయితే ఐ విల్ డొనేట్ ఇట్ టు పీపుల్ అంటూ పంపించారు గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారనమాట. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చిందనమణి కర్ణాటక అంటూ పంపించారు. నాకు లాటరీ వస్తే వివిధ భారతికి ఇస్తా అంటున్నారు. అసలు మీరు ఎక్కడిక వెళ్ళిపోయారు, మామూలుగా కాదు, ఆ రేంజ్ ఎక్కి ఎక్కి అక్కడ ఉన్నారనమాట. ఫ్రమ్ కామిరెడ్డిపల్లి అంటూ పంపించారు, సోమాల మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట. కుమారి గారు, లతా కుమారి గారు అయితే ఇంకా, యా స్పెల్లింగ్ మిస్టేక్, ఏంటా అక్కడ మిస్సింగ్ అని చూస్తున్నాను. నాకు లాటరీ తగిలితే కనుక స్వేచ్ఛ, సమానత్వం, మెడిటేషన్, యోగా, ఇండిపెండెంట్ థింకింగ్ లాంటి అన్నీ కలిపిన ట్రస్ట్ పెడతాను అంటున్నారు. సో అందరికీ అది ఇంపార్టెంట్ అని ప్రచారం చేస్తారనమాట. 1 crore rupees కావాలంట దానికి. వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ విజన్. ఇప్పుడు వినిపించిన పాట ఆగడు మూవీలోనిది అంటూ క్యాదార్ వీరేష్ రాజవల్మణ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకా నుంచి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ 1 crore rupees కావాలి అంటూ పంపించారు. మీరు తర్వాత పంపించిన వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ నాకు అర్థం కాలేదు మొత్తానికి, మీరు కనుక మార్చి పంపగలిగితే పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎంత లాటరీ తగిలినా కానీ సగం నా ఫ్యామిలీ కోసం పెట్టేసుకొని మిగతా సగం డొనేషన్ ఇస్తాను అంటూ పంపించారనమాట మెసేజ్. వాట్ బ్రాడ్ థింకింగ్ అండి. ఆల్ ఇండియా రేడియో విజయవాడ వివిధ భారతి వారికి హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణం అండ్ వగ్గా శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంత పెద్దన్న వీటి కూడా పంపించారు మెసేజ్. నెక్స్ట్, నాకు 25 లక్షలు వస్తే భూమి కొంటాను, 50 లక్షలు వస్తే ఇల్లు కడతాను, ఇంటికి 25 లక్షలు, ఇంకొక 25 లక్షలు ఏమో భూమికి అంటూ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. మంచి ప్లానింగ్ ఉందండి మీ దగ్గర. కనిష్క మేడం గారు నమస్కారం, మీరు అడిగిన ప్రశ్నకు లాటరీ తగిలితే కనుక ఏం చేస్తారంటే డబ్బులు వద్దండి అంటూ పంపించారు. మొత్తానికి డబ్బులే వద్దంట లాటరీ డబ్బులు. ఒకవేళ వస్తే అన్నానని నిజంగా ఇస్తానలేదు నేను, ఎక్కువ ఫీల్ అవ్వకండి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు అంటూ పంపించారనమాట. ఏ రాష్ట్రంలో ఉంది లాటరీ అంటున్నారు, ఏ రాష్ట్రంలో లేదు నేను చెప్తాను, మీరు వింటూ ఉండండి. గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారనమాట. మీ పేరు కనిష్కానా, ఇది ఒక రాకెట్ పేరుగా తెలుసా అంటున్నారు. యాయా. నెక్స్ట్, పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, మీరు ప్లే చేసిన పాట ఆగడు మూవీలోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకరావు పెడ నుంచి ఆగడు మూవీ అంటూ, అండ్ నమస్తే కనిష్క గారు, బాగున్నారా? లాటరీ గురించి ఊహించుకోవడమే కాబట్టి చిన్నగా నాకు కూడా కొన్ని తరాల కూర్చొని తిన్నా. ఓకే, ఆయనకు కూడా వచ్చింది ఆశ అనమాట. తరాలు కూర్చుని తిన్నా కానీ తరగనంత అన్ని కోరుకుంటాను అంటున్నారు. సో అన్నీ కావాలన్నమాట. మొహమ్మద్ జైనుద్దీన్, ఇనాయతుల్లా అండ్ భవానీ పేట్ మా గ్రామం నుంచి పంపించారనమాట, కామారెడ్డి జిల్లా నుంచి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఐ వుడ్ గెట్, ఐ వుడ్ యూజ్ దెమ్ టు ప్లాంట్ ట్రీస్ అంటున్నారు జయంత్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. జయంత్ గారు, అసలు మీకు మొక్కల మీద ఉన్న మక్కువ ఎంత బాగా తెలుస్తుందంటే దీని ద్వారా. కంటిన్యూ అండి, ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఆవిరి అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. నెక్స్ట్, లత ఫ్రమ్ ఉయ్యూరు పంపించారు, నాకు ఒక 1 crore లాటరీ వస్తే కనుక నా స్టడీస్ కోసం దాచుకొని ఒక ఇల్లు కట్టుకుంటాను మ్యామ్ అంటూ పంపించారు. అసలు ఫ్యూచర్లో ఇల్లు అనేది మెయిన్ కాన్సెప్ట్ అయిపోతుంది అందరికీ కూడాను, ఇట్లన్నింటినీ చూస్తుంటే వన్ ఆఫ్ ద నెసెసిటీస్ కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మిగిలిన మెసేజెస్

బ్యాలెన్స్ చూద్దాం అనమాట. నెక్స్ట్ మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీకే కనుక లాటరీ వస్తే ఎంత మనీ రావాలనుకుంటున్నారు, వాటిని ఏం చేస్తారు అని అడిగాను అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా నేను అడుగుతూ ఉంటాను, నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీస్లో కూడా గెస్ట్ చేయండి అన్నాను. అండ్ ఆ తర్వాత ఈ మన మెసేజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రాకెట్ లాంటి క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి మీరు. రైట్ నౌ అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేస్తూ సందర్ని అలా కంటిన్యూ చేద్దాం. ఇంటర్ స్టేట్యూ

0: भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

క్లాక్ 28 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో సమయం. మనం నమస్కారం రేస్ సందడిలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. లాటరీ డే అనమాట ఈరోజు. మీకే కనుక లాటరీ తగిలితే మరి ఏం చేస్తారు, అంటే ఎంత మనీ వస్తే బాగుండు, ఆ మనీతో ఏం చేస్తే బాగుండు అనుకుంటున్నారు అని చెప్పన్నాను. అండ్ ఇందాక ఒకళ్ళు అడిగారు కదా, సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్దామని డిసైడ్ అయ్యి వచ్చాను అనమాట. ఇండియాలో మేజర్గా కొన్ని స్టేట్స్లో అసలు ఫుల్గా లాటరీ టికెట్ అనేది పర్మిషన్స్ ఇవ్వలేదు, బ్యాన్ చేస్తారనమాట. సో మెయిన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఈ స్టేట్స్లో లాటరీ టికెట్ కొనడం అమ్మడం అన్ని ఇల్లీగల్ అనమాట. వేరే ప్రదేశాల్లో కొన్ని ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయి కానీ వేరే స్టేట్స్లో, కానీ అక్కడ టికెట్ కొనుక్కుందాం కదా అనుకుంటే అలా చేయకూడదు, అది కూడా పనిషబుల్ అఫెన్స్ అని అనమాట. మీరు కనుక ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ అండ్ అస్సాం స్టేట్స్లో రెసిడెంట్ అయితే కనుక డెఫినెట్గా మీరు ఇంకెక్కడ లాటరీ కొనడానికి లేదు, అది పనిషబుల్ అఫెన్స్. మీరు వేరే చోట రెసిడెంట్ అయి ఉంటే కనుక ఆ ప్రదేశాల్లో కనుక లాటరీ లాజ్ ఎలా ఉన్నాయి చూసి కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడుంటూ ఇంకెక్కడైనా కొందాంలే పర్వాలేదు కదా, ఇక్కడిది కాదు కదా అని అనుకొని కొనకూడదు అనమాట, అది సంగతి. రైట్ నౌ మీ అందరి కోసం నేనైతే మీ మెసేజ్లు వచ్చేది వినిపించేస్తూ ఉంటాను, మీరు శ్రద్ధగా వినండి. మళ్ళీ నా మెసేజ్ చదవలేదు మేడం అంతు. ఓకేనా? మొత్తానికి ఎవరు పంపించారంటే నొన్న నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, శృతివిక వీళ్ళందరూ కూడా అనాథ శరణాలయాల్ని అండ్ వృద్ధాశ్రమానికి డొనేట్ చేస్తాను అంటూ పంపించారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లాటరీలు లేవు కదా అంటూ పంపించారు. సమాధానం అని అంత బాగా టైప్ చేసి లేవని చెప్పి పంపిస్తారని నేను ఇమాజిన్ చేసుకోమన్నానండి, పొర్రపాటును ఇమాజిన్ చేసుకోమన్నాను. నిజంగా వచ్చేస్తుందని చెప్పలేదు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అది సంగతి. ఆయా నాగకృష్ణ అంటూ పంపించారనమాట. బొండలవాడ నుంచి పంపించారు శ్రీ ఆలీ అక్బర్ స్వామి అంటూ పంపించారనమాట. నాకు కానీ లాటరీ తగిలితే కొంచెం హోమ్ రీమాడలింగ్ చేయించుకొని మిగతాని బిజినెస్లో పెడతాను అంటూ పంపించారనమాట. మొత్తానికి అలా ప్లానింగ్లో ఉన్నారు. మొదలైంది అలా మొదలైంది అంటూ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మీరు నా ఫ్లోని మిస్ అవ్వకుండా అలా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏమైంది అంటే అలా మొదలైంది మూవీలోంచి ప్లే అయింది సాంగ్, ఇంతకు ముందు అది అది అనమాట, ఒక ఫ్లోలో ఉన్నారు. మీరు కూడా నేను ప్లే చేసే సాంగ్స్ మీరు కూడా గెస్ చేయాలంటే 0866248114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్స్ని టైప్ చేసి ఇంతకుముందు ప్లే అయిన సాంగ్ అయితే అలా మొదలైంది మూవీలోనిది అనమాట. కనకరావు గారు పెడ నుంచి అలా మొదలైంది మూవీ అంటున్నారు. అండ్ పెడన జోగనందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు వినిపించిన పాట అంటూ. కామారెడ్డి జిల్లా నుంచి భవానీపేట గ్రామం నుంచి ఇనాయతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. ఏమంటారు, 10,000 రూపాయల లాటరీ కనుక విన్ అయితే ఐ విల్ డొనేట్ 5,000 టు పీపుల్ అండ్ 5,000 టు సందనే సందడి ప్రోగ్రామ్ అంట. సందనే సందడి ప్రోగ్రామ్కి డొనేషన్స్ అవసరం అంటారా? ఓకే, మొత్తానికి అలా ప్లానింగ్లో ఉన్నారనమాట. పెదరాజుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుంచి అనంతపూర్ డిస్టిక్ అంటూ పంపించారు. అలా మొదలైంది మూవీని. యాక్చువల్లీ ప్రోగ్రామ్స్కి దేనికైనా మీరు డబ్బులు ఇస్తున్నారంటే దాన్ని డొనేషన్ అంటారు, స్పాన్సర్షిప్ అంటారనమాట. పలానా వాళ్ళు స్పాన్సర్ చేశారు అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అలా ఉంటుంది కాన్సెప్ట్. ఎస్, నెక్స్ట్ మురళి హాయ్ కనిష్క గారు అంటూ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్, 100 కోట్లు తగిలితే నేను ఒక ఏమంటారు ఓహో ట్రస్ట్, అది మొత్తం కలిసిపోయిందండి బాబు టైపింగ్. ఓకే, ట్రస్ట్ ఓపెన్ చేసి దానితో వచ్చే ఇంట్రెస్ట్లో సగం 100 కోట్లు కలిపి మిగిలిన సగం అనంతపురం మా అదియో కట్టైపోయిందిగా. 200 మందిని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేసి ఇంజనీర్లను తయారు చేస్తాను. ఓకే.

ముందు వెనుక ఎనకది ముందుకి షిఫ్ట్ అయిపోయిందనమాట టైపింగ్ మిస్టేక్. అనంతపురం జిల్లా నుంచి పంపించారు మొత్తానికి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ మై మెసేజ్ అంటున్నారు. డెఫినెట్గా చదువుతూ ఉండి, మీరు వింటూ ఉండండి, మిస్ అయిపోయి చదవలేదు అనుకోవద్దు. నాకే గనుక లాటరీ తగిలితే 50 లక్షలు సరిపోతాయి అంటున్నారు. ఎందుకంటే చెరువుకు ఆనుకొని ఒక ఎకరం పొలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఈ లాటరీ కాస్త తగిలించే మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటాను అంటున్నారు. డూప్లెక్స్కి 50 లక్షలతో సరిపోద్దంటారా? ఏమోనండి, నాకు డౌటేను. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి పంపించారు. కృష్ణ సంతోష్ గారు పెడన్ నుంచి పంపించారు. ప్రభాకర్ రావు, గంగా భవానీ, లాటరీ తగలడమే ఒక వరం, మరి అది ఎంత అయితే ఏ మేడం, లాటరీ తగిలితే చాలా అంటున్నారు. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలంటే 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకే కనుక లాటరీ తగిలితే ఎంత తగిలితే బాగుండు, ఎంత తగిలిన లాటరీకి ఏం చేస్తారు అని చెప్పి అడిగాను. అండ్ దాంతోపాటు ఒక రాకెట్ లాంటి క్వశ్చన్ అడుగుతాను, ఆ రాకెట్ని వదులుతున్నాను చూడండి. దుకాణం, పొడవు, అన్ని, ఇవి 3 డిఫరెంట్ తెలుగు వర్డ్స్ కదా, 3 వేరు వేరు తెలుగు పదాలు. కానీ ఈ 3 తెలుగు పదాలని ఆంగ్లంలోకి అనువదిస్తే కనుక, అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే, ఒక 5 అక్షరాలు ఫిల్ చేసే బాక్స్లో సరిపోతాయంట. ఇప్పుడు దుకాణం కానివ్వండి, పొడవు కానివ్వండి, అన్ని కానివ్వండి, ఇవన్నీ ఫిల్ చేసినాయి అంటే ఒకదాన్ని ఫిల్ చేశాక మళ్ళీ దాన్ని ఆ వర్డ్స్ని తీసేయకుండానే ఈ పేర్లన్నీ కూడా అందులో సరిపోతాయి, పొడవు, దుకాణం, అన్ని అనేవి. సో మొత్తానికి ఆ టోటల్ 5 లెటర్ వర్డ్ ఏమై ఉంటుంది మీకు తెలిస్తే కనుక 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీ లేదో కూడా గెస్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

9:40 అవుతుంది స్టూడియోస్ లో సమయం. మనం ఉన్నాం సందరేష్ సందడిలో. మా సరదాలు ఆకాశవాణి అంటూ పంపించారనమాట. నా పేరుని ఇంత వెరైటీగా రాయొచ్చని నేను ఇప్పుడే చూస్తున్నానండి, కొత్తగా తెలుసుకున్నాను నేను. బి రాజేష్, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని అండ్ శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కనుక పంపించారనమాట. వీళ్ళందరూ అనంతపురం జిల్లా నుంచి పంపించారు, రాణినగర్ గుత్తి రోడ్ నుంచి. నాకే గనక లాటరీనే గనక 1 కోటి రూపాయలు తగిలితే గనక కారు కొని ఆ కారులో ప్రపంచ యాత్ర చేస్తానండి అంటున్నారు. కానీ ప్రపంచ యాత్ర, ప్రపంచం అంతా రోడ్డు దొరకదండి మీకు. ఆ కారుని మళ్ళీ వేరే ప్లేస్కి మోసుకెళ్ళాలంటే బోళ్ళంత ఖర్చు అవుతుంది, మీకు తెలుసో లేదో కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, మీరు ప్రచారం చేస్తున్న సందడి సందడి కార్యక్రమంలో మంచి మంచి క్వశ్చన్లు వేస్తారు, సమాధానాలు చాలా సంతోషం. ఇప్పుడు మీరు ప్రసారం చేసిన, అది ప్రసారం అండి, ఓకే, పాటలు నా చెల్లి అనే సాంగ్ వచ్చేసి బీర్వా మూవీలోనిది, మేము చెప్తున్నాము అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. లాటరీలో డబ్బులు వస్తే బుద్ధులు మారుతాయి అంటున్నారు. ఓకే, బుద్ధులు మారుతాయో కా లేదో తర్వాత అండి, జస్ట్ ఒక ఇమాజినేషన్ అండి. వస్తే ఎంత బాగుంటుంది, అది దాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏదో కొంచెం సేపు ఆనందపడమంటున్నానండి. దానికి కూడా మీరు ఆలోచిస్తారు ఏంటండి. నాకైతే ఒక విషయం చెప్పాలని ఉంది, తర్వాత ఏం జరుగుతుందో ఆ తర్వాత. ముందు మనం గనక ఒక ఊహని ప్రొడ్యూస్ చేసాము అంటే అది మనం చేయగలము ఆర్ జరుగుతుంది అని మన బ్రెయిన్ నమ్ముతుందనమాట. సో ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ నేచర్ పరంగా చూస్తే గనక నేచర్లోకి మనం ఏదైనా చెప్తున్నాము, పంపిస్తున్నాము మెసేజ్ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, ఐడియా ఉందా? సో సమ్ వాట్ లైక్ దట్, అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడొకప్పటికి మనకి ఆనందం కలిగించే విషయాలు ఏదో ఒక రకంగా జరుగుతాయి, మనం ఊహించుకుంటే గనక, అన్ని పాజిటివ్గా వెళ్తూ ఉంటే గనక. నెగిటివ్గా ఆలోచిస్తే కూడా నెగిటివ్గా జరిగే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లో ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, అంతా మంచి జరగాలని ఊహించండి, మంచిగా ఉండాలని ఆలోచించండి, అంత మంచి జరుగుతుంది. ఓకేనా, హ్యాపీ. నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుంచి, యా మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఎవరు డీకోడ్ చేయలేరేమో అనుకున్నాను నా రాకెట్ లాంటి క్వశ్చన్కి. ఆన్సర్ అయితే పవన్ గారు పంపించేశారనమాట, దుకాణం పొడవు అని. ఈ 3 వర్డ్స్ని 5 బాక్సెస్లో ఒకే ఇంగ్లీష్ వర్డ్లో కన్వర్ట్ చేసి పెట్టాలంటే ఎలా పెడతారు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలా

మొదలైంది మూవీ అంటూ పంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గశివయ్య, ముంతావెద్దన్ వీళ్ళందరూ కూడా బీరువా సినిమా అంటూ కూడా పంపించారు అనమాట. నెక్స్ట్ బై వై డిలీట్ అండి, నేను ఇప్పుడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈలోపు డిలీట్ చేసి పడేసరి ఎప్పటికీ చూడదు నా మెసేజ్ చదువు అనుకుంటున్నారు, మిస్టేక్ పంపించారు. పెడని జోగాతను కాలు నుంచి పంపించారన్నమాట అప్పలరాజు గారు. మీరు ప్లే చేసిన పాట బీరువా మూవీలోనిది అంటూ పంపించారన్నమాట. ఆనియన్ అంటున్నారు, కాదండి కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి పంపించారు. నెక్స్ట్ అనంతపూర్ నుంచి ఎన్ఎంటీ గారు పంపించారు అనుకుంటా, ఐ థింక్ ఆ డిలీట్ చేసిన మెసేజే. కనిష్క గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ అలా మొదలైంది అంటూ నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 08662488144 అనే నెంబర్కి మెసేజ్ చేయండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మొత్తానికి దుకాణం పొడవు అన్ని కలిపితే ఒక 5 ఇంగ్లీష్ లెటర్స్గా మార్చి కనుక మనం 5 బాక్సెస్లో ఫిల్ చేయాలంటే మీరు ఎలా చేస్తారు అని అడిగారు. ఒకే ఒక్కళ్ళు ఆన్సర్ చేశారు, ఇంకా ఎవరు పంపిస్తారో చూద్దాం. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి డీకోడ్ చేసేసారు మొత్తానికి. మీరు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు పంపించారు. లాటరీ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. మీరు కనుక లాటరీ తగిలితే ఒక ఎంత తగిలితే బాగుండనుకుంటున్నారు, దాంతో ఎంత ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ మనీతో నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 08662488144 అనే నెంబర్కి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను వ్యాజి కనిష్క.

నలభై భారతీయ ఫ్యామ్ 101.3 అని నేను మీ ఆచే కనీష్గా మనం సందరే సందరిలో మన వాళ్ళు దుకాణం పొడవు అని వీటిలన్నిటినీ కూడా అంటే ఈ మూడు వర్డ్స్ని కూడా ఫిల్ చేయడానికి ఒక 5 బాక్సెస్ ఇస్తే కనుక ఇంగ్లీష్లో ఎలా ఫిల్ చేస్తారు అని చెప్పి అడిగాను అనమాట. మన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, కనకారావు గారు పెడ నుంచి దరువు మూవీ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట ఈ క్వశ్చన్కి కూడా. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి అంటూ పంపించారు కర్ణాటక నుంచి, నాకు లాటరీ వస్తే మెగాస్టార్తో సినిమా చేస్తా అంటున్నారు. ఒక రేంజ్ ఇమాజినేషన్ ఉందండి. మాచాని నాగరాజు గారు భువనేశ్వరి కొడుమూరు నుంచి పంపించారన్నమాట, కొండపేట నుంచి జవాబు అంటున్నారు, నాకే కనుక లాటరీ డబ్బులు వస్తే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా భగవద్గీత శ్రీమద్ రామాయణం ఈ రెండు రకాల గ్రంథాలను పంపిణీ చేద్దాం అనుకుంటున్నానండి అంటున్నారు. మొత్తానికి భాస్కర్ పెడ నుంచి స్మాల్ అంటున్నారు, యాక్చువల్లీ దుకాణం పొడవు అని అనే దాంట్లో ఇది సెట్ కాలేదు, ఇంకేదైనా వర్డ్ ఆలోచించండి. కొంచెం దగ్గరకు వచ్చేసారు. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారనమాట. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇంతకి పంపించింది పడన్న జోగారాంధ్రరావు కాల్ నుంచి అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్ దరువు మూవీ కరెక్ట్ ఆన్సర్ అండ్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వంగ శివయ్య గారు, ముంతా పెద్దన్న గారు వీళ్ళందరూ కూడా పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. దరువు మూవీ అండ్ కరెక్ట్ ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుంచి, గుడ్ ఈవినింగ్ కనిష్క గారు అంటూ నిజం చెప్పాలంటే అనే పాట రంగారెడ్డి జిల్లా నుంచి అంటూ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ కూడా పంపించారు. నరేష్ అయ్యార్ సంగీతం కూర్చారంటారా. మొత్తానికి ఇంత డీటెయిల్డ్గా పంపిస్తారు అనుకోలేదు. దరువు మూవీ కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు దరువు మూవీ అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సతీష్ సాహితి సుహాన్ బొలాపూర్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ నుంచి పంపించారు అనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రేమ్ ఓకే ఫ్రమ్ మచిలీపట్నం అంటారా. ఆన్సర్ వచ్చి నా ఒపీనియన్ నా దుకాణం అనుకుంటున్నాను. ఓకే దుకాణం అంటే షాప్. ఓకే ఇలా చేశారు కానీ మొత్తానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొదట్లో రాంగ్ అనిపించినా కానీ దరువు సాంగ్ అంటూ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా అంటున్నారు. పోకిరి మూవీలు అనేది అంటున్నారు, కాదండి ఓహో ప్లే చేయమంటారా, కష్టం అండి. నాగ కృష్ణ గారు పంపించారు. నెక్స్ట్ లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి పంపించారు, స్పేస్ స్టోర్ స్టాల్ అంటున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు నాకు, నాకు ఆన్సర్ పంపిస్తే చాలు. మొత్తానికి మీ మూడు ఆప్షన్స్లో ఒక ఆన్సర్ కరెక్ట్ అనమాట. కనిష్క గారు పాట అంటూ పలానా పాటలు చాలా బాగున్నాయంటారా, ఓకే బాగా వాయిస్ సో స్వీట్ మేడం అంటున్నారు మురళి, థ్యాంక్ యూ. అండ్ జాప భువనేశ్వరి భూలక్ష్మి వెల్లుళ్ళ నుంచి పంపించారు, మీరు వినిపించిన పాట దరువు మూవీలోనిది అంటున్నారు. నెక్స్ట్ దరువు మూవీ అంటూ గుంటూరు జిల్లా నుంచి దాసిరిపాలెం

శివదాసు రెడ్డి, తిరుపతమ్మ వీళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులు కలిసి పంపించారు. అమ్మో అమ్మో, ఇంకా చాలా మెసేజెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇంకెవరు మెసేజ్ చేయకండి, మన షో కంప్లీట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అని స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. పెడన జోగానందన కాల్ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, ఆహా ఇది కదా నేను అడిగింది, ఇలా క్లారిటీగా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేశానండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి మొత్తానికి మీరు పంపించారు. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు గంగ భవాని ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అంటున్నారు. ఇంతకీ ఎవరు, మీ పేరు ఊరు ఏమీ చెప్పలేదండి. భాస్కర్ పెడన్ నుంచి పంపించారు. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా దరవు మూవీ అంటున్నారు, సూపర్ సాంగ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అంటున్నారు. మొత్తానికి నేను ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. ఇప్పుడు అన్నీ అంటే ఇంగ్లీష్లో ఆల్ అని వస్తుంది, పొడవు అంటే టీఏఎల్ఎల్ టాల్ అని వస్తుంది, అంటే ఆల్కి ముందు టీ పెడితే సరిపోతుంది. దుకాణం అంటే మనం షాప్ ఒకటే కాదు, ఇంగ్లీష్లో స్టాల్ అని కూడా అంటామన్నమాట. సో టాల్కి ముందు ఎస్ పెడితే స్టాల్ అయిపోతుంది. సో మొత్తానికి 5 బాక్సెస్లో మనం ఈ 3 పదాలని చక్కగా కూర్చేసామన్నమాట. అది ఆన్సర్. గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ విన్నారని అనుకుంటున్నాను. గాయత్రి తిరుపతి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎంఎస్ నారాయణ ప్రసన్న ఫ్రమ్ నర్సరావుపేట పంపించారు. మొత్తానికి మనకు వచ్చిన మెసేజెస్ అని కంప్లీట్ చేసేసాము. ఈరోజు సక్సెస్ఫుల్గా మన సందర్శనని కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తూ జెమిని మూవీలోంచి మీకోసం బై బై చెప్పేస్తున్నాను. సందర్శనందరికీ నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఉంటుంది, స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్. సో డెఫినెట్గా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. భారతీయ FM 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

క్లాక్ 35 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో సమయం. మరి ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఒకే హీరో సాంగ్స్ అంటే అల్లు అర్జున్ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు సాంగ్ నా సామి సాంగ్ వినేశారు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అండ్ ఇంకా కొన్ని అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీస్లోంచి, సరేనోడు మూవీలోంచి, అతిలోక సుందరి అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోంచి సీతాకాలం అనే సాంగ్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నా పేరు సూర్య నాయుల్ ఇండియా మూవీలోంచి ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్కా. 4:50 అవుతుంది మన స్టూడియోస్ లో సమయం. అండ్ ఇప్పుడైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా వింటారు. మరి నేనైతే బాబే చెప్పేస్తున్నాను. దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్కా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ చేతన్, యువర్ ఆర్జే. జ్వరంతో బాధపడే వారికి తక్షణ రిలీఫ్ కలిగించే ఎన్నో సూపర్ ఫుడ్స్. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరంలో జీవక్రియలు వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాలు అవసరం పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు, మాంసకృతులు తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు వాంతులు, విరోచనాలు అవుతాయి. అందుకు కారణం హై ఫీవర్. డైజెషన్ తగ్గుతుంది, ఏం తిన్నా టేస్ట్ లేకుండా ఉంటుంది. అయితే జ్వరం వచ్చేటప్పుడు తినకుండా మాత్రం ఉండకూడదు. తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. జ్వరం వచ్చే సమయంలో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. మరి నేను చెప్పే ఆ ఫుడ్స్ కడుపు నిండినట్టు చేయడమే కాకుండా పూర్తి న్యూట్రిషన్ ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు, ఈ ఫుడ్స్ పేషెంట్స్లో సులభంగా డైజెస్ట్ అవుతాయి. జ్వరం వచ్చే సమయంలో చపాతి, ఖిచడి లేదా దలియా వంటివి సాధారణంగా తీసుకునే ఆహారాలు. జ్వరం వచ్చే సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, కాబట్టి ఆ టైంలో స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కారం, ఉప్పు, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం కంటే బాగా ఉడికించిన అన్నం, ఉడికించిన బంగాళాదుంప అంటే పొటాటో లేదా బార్లీ గింజలు వంటివి తీసుకోవచ్చు. నిజానికి జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలనే దానిపై ఎన్నో అపోహలున్నాయి. అన్నం తినకూడదని, పప్పు కూరలు వేసుకోవద్దని, పెరుగు తినొద్దని, ఇలా రకరకాల అనుమానాలతో అన్నింటికీ దూరంగా ఉంటాం. కేవలం మిల్క్ అండ్ బ్రెడ్తో సరిపుచ్చుకుంటాం. మరి ఇంతగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో వినండి. గోధుమలతో తయారు చేసిన రోటీలు, ఇవి హెల్తీ న్యూట్రిషన్. ముఖ్యంగా చపాతీస్ చాలా తేలికగా జీర్ణమవుతాయి, కాబట్టి నూనె లేదా నెయ్యి వంటివి వాడకుండా జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ ఫ్రీ రోటీలకు ప్రాధాన్యం ఇవ్వండి. మెత్తగా ఉడికించిన అన్నం డైజెస్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, శరీరానికి కావలసిన నీటి శాతాన్ని అందిస్తుంది. సాధారణంగా జ్వరంతో పాటు జలుబు, దగ్గు అనేవి వస్తూ ఉంటాయి. వీటి నుండి రిలీఫ్ పొందాలంటే వేడిగా ఉండే టమాటో లేదా క్యారెట్ సూప్ తీసుకోండి. ఇది మన డైజెస్టివ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనం చాలా మటుకు ఇండియన్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి బ్రెడ్ తింటామని చెప్పాను కదండి, అలా చేయకుండా ఖిచడి కూడా తినొచ్చు. ఇది చాలా లైట్గా, అతి సులభంగా డైజెస్ట్ అవుతుంది. మరి ఇలాంటి ఖిచడిలో కొంచెం లెమన్ పిక్కులు వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఉడికించిన పొటాటోస్ చాలా మంచివి. ఇది కొన్ని వెరైటీస్లో తయారు చేసుకుంటే మీకు టేస్టీగా కూడా ఉంటాయి. వీటికి కొద్దిగా బ్లాక్ పెప్పర్ అండ్ లవంగాల వంటి పౌడర్లు చల్లి తీసుకుంటే ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. యాపిల్స్ మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్ అండ్ బ్యాక్టీరియాస్తో కూడా

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ సూప్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి డీహైడ్రేషన్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి, కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి. అయితే జ్యూసెస్ చాలా చల్లగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల జ్వరంతో పాటు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పికి తక్షణం ఉపశమనం కలుగుతుంది. జ్వరంలో మీ మూడ్ బాగలేనప్పుడు రిఫ్రెషింగ్ గా ఉండాలంటే ఓ కప్పు తులసి టీ తాగి చూడండి. బాయిల్డ్ ఎగ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి, వాటిని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాచిన పాలు కూడా మంచిది, అంటే బాయిల్డ్ మిల్క్. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జ్వరం వచ్చే సమయంలో మీరు చాలా వీక్గా మారుతారు. మీరు బెడ్ మీద నుండి లేవాలంటే అందుకు స్టెమినా చాలా అవసరం. కాబట్టి జ్వరం వచ్చే సమయంలో కాచి చల్లార్చిన పాలు తాగి స్టెమినా పెంపొందించుకోవడంతో పాటు జ్వరంతో పోరాడండి. ఇండియన్ కాటేజ్ చీజ్ని జ్వరంతో బాధపడే వారికి ప్రిఫర్ చేయవచ్చు. ఇండియన్ కాటేజ్ చీజ్ అంటే తెలుసు కదండి, పనీర్. చీజ్ అయితే షుగర్తో తీసుకోవచ్చు, అదే బ్రోకన్ వీట్ రవ్వ అంటాము, దాంతో దలియా చేసుకోవచ్చు. ఇది మరో ఇండియన్ హెల్తీ ఫుడ్. దీన్ని జ్వరంతో బాధపడేవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆహారం, అండ్ జీర్ణం కూడా చాలా ఈజీగా అవుతుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ డిష్ ఏంటి అంటే పోహా, అటుకులు అని కూడా చెప్పుకోవచ్చు. కడుపు నిండుగా ఉంచుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరంతో బాధపడేవారు అతి తక్కువ మసాలాలు అండ్ వెజిటబుల్స్ తగ్గించి తీసుకోవచ్చు. పెరుగు చాలా మెత్తగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా తేలిక. చాలా చల్లని పెరుగును తీసుకోకుండా ఉంటే గొంతు నొప్పిని నివారించవచ్చు. ఓట్ మీల్స్ కూడా ఆరోగ్యకరం అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఓట్ మీల్స్ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు కారం లేని సాంబార్తో పాటు ఇడ్లీలను తీసుకోవడం వల్ల అతి తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి, కడుపు నిండుగా అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు బార్లీ గింజను తీసుకోవడం వల్ల తగినంత స్టెమినా పొందొచ్చు. ఇది తాగడానికి టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు శరీరానికి విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్లు అవసరం పెరుగుతుంది. అందుకే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. మనకు ఆహారం ద్వారా లభించే విటమిన్స్ సరిగ్గా ఉంటబట్టకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్, మాత్రలు అడ్డుకునే అవకాశం ఉంది. అందుకని కొంతకాలం పాటు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదే. జ్వరంతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో గోధుమలతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్, పాలు తీసుకోవడం వల్ల కొంత శక్తిని పొందొచ్చు. క్యాబేజ్, బీన్స్, బెండకాయలు, కాకరకాయ వంటి కూరలు, పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్స్, కేక్స్, నెయ్యి, ఐస్ క్రీంలు, బిర్యానీ, పులావ్ లాంటి నూనె కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. విత్ దిస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టు ఈట్ డ్యూరింగ్ ఫీవర్స్, కోల్డ్స్ అండ్ కాఫ్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో.
2: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్ర ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు కార్యక్రమంలో అరుణ అసఫ్ అలీ గారి గురించిన జీవిత విశేషాలు, శ్రీ కె రాజా ప్రవీణ గారి వివరణ, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గురించిన వివరాలు వింటారు. ఇప్పుడు విందాం అరుణ అసఫ్ అలీ గారి జీవిత విశేషాలు.
1: శ్రోతలకు నమస్కారం. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళామణులలో ఓ శక్తివంతమైన మహిళా స్వాతంత్రోద్యమ నాయకురాలు అరుణ అసఫ్ అలీ. ఆమె గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న కాలంలో గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు బదులుగా ఉద్యమానికి నాయకత్వం వహించి మహిళాశక్తిని ఉత్తేజపరిచారు అరుణ అసఫ్ అలీ. ఇదే ఉద్యమ సమయంలో బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వనితగా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. హర్యానాలోని కాల్కాలో ఓ బెంగాలీ బ్రాహ్మణ సమాజ కుటుంబంలో జన్మించిన అరుణ అసఫ్ అలీ తన విద్యాభ్యాసాన్ని లాహోరు, నైనీతాలలో పూర్తి చేశారు. ఆమె తండ్రి ఉపేంద్రనాథ్ గంగోలీ, తల్లి అంబాలికాదేవి. విద్యాభ్యాసం తర్వాత అరుణ కోల్కతా గోఖలే స్మారక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. మహిళలు చదువుకోవటం, ఉద్యోగం చేయటం అప్పటి దేశ పరిస్థితుల్లో ఒక సాహసం అనే చెప్పాలి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అరుణ. తర్వాత ఆమె కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. ఆమె మొట్టమొదట ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్నారు. 1932లో రాజకీయ ఖైదీగా అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న సమయంలో జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ఆమె నిరాహార దీక్ష నిర్వహించారు. ఆ ప్రయత్నం జైలు వాతావరణంలో మార్పు తీసుకువచ్చింది. కానీ అరుణ అసఫ్ అలీని అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైల్లో మహిళలను ఉద్యమం పట్ల ఆమె ఉత్తేజపరచిన తీరు ఆమెను నాయకురాలిని చేసింది, మహిళల అభిమానాన్ని సంపాదించిపెట్టింది. ఒక సందర్భంలో అరుణ అసఫ్ అలీతో పాటు ఉన్న మహిళా ఖైదీలకు విడుదల లభించినప్పుడు అరుణగారిని విడుదల చేసేంతవరకు తాము బయటకు వెళ్లేది లేదని మహిళా ఖైదీలు పట్టుపట్టారు. ఇది ఆమె పట్ల స్వాతంత్రోద్యమకారులకు, ముఖ్యంగా మహిళలకు ఉన్న గౌరవాన్ని చూపించే ఓ సంఘటనకు ఉదాహరణ. ప్రజాందోళన పెరగటం వలన ఆమెను జైలు నుండి విడుదల చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత అరుణ అసఫ్ అలీ రాజకీయాల్లో పాల్గొనలేదు. కానీ ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్గా పదవిని అలంకరించి తమ సేవలను అందించారు. ఆమె సేవలను గుర్తిస్తూ 1987లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం లభించింది. 1996లో ఆమె మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది. 1998లో భారత ప్రభుత్వం అరుణ అసఫ్ అలీ గౌరవార్థం ఆమె పేరు

0: తేజస్సుతో స్మారక తపాలా బిల్లను ముద్రించింది. ధైర్యం, పట్టుదల, న్యాయం కోసం పోరాడే తత్వం, సేవానిరతి కలగలిసిన ఓ మహోన్నత మహిళ అరుణ అసఫ్ అలీ. భారత స్వాతంత్రోద్యమ సంగ్రామ చరిత్రలో ఆమె ఓ గుర్తుండిపోయే పేజీ.
1: కార్యక్రమంలో భాగంగా ఒక పాట విందాం.

0: 24% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గురించిన వివరాలు. స్వయం సమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం 2026 మంత్రి మండలి ఆమోదం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ 16వ తేదీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన స్వయం సమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం 2026 ఆమోదం తెలిపింది. ప్రయోజనాలు: దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన లక్ష్య సాధనలో ఈ విధానం తోడ్పడుతుంది. ఎన్ఐపి 2012తో పోలిస్తే ఈ కొత్త విధానంలో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ మేరకు మరింత పారదర్శకత కోసం స్థిర చర వ్యయాలను వేరు చేశారు. అలాగే ఈక్విటీపై రాబడికి సంబంధించి 12% కనిష్ట, 16% గనిష్ట పరిమితితో ఆచరణాత్మక శ్రేణిని నిర్దేశించారు. మునుపటి మారకం రేట్ల ప్రాతిపదికన 4 ఏళ్ల తర్వాత స్థిర వ్యయాన్ని భారత రూపాయి విలువలలోకి మార్చడం ద్వారా విదేశీ మారకం రేటు సంబంధిత ముప్పును తగ్గించారు. ఈ చర్యల వల్ల ఎన్ఐపి 2012తో పోలిస్తే ఎన్ఐపియు 2026 కింద ఏర్పాటయ్యే ప్రతి కర్మాగారానికి 250 కోట్లకు పైగా ఆదాయం అవుతుందని అంచనా. అమలు వ్యూహం లక్ష్యాలు: దేశంలో కొత్త యూరియా తయారీ కర్మాగారాల ఏర్పాటు ప్రక్రియ, ఇకపై స్వయం సమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం 2026 పరిధిలోకి వస్తుంది. నేపథ్యం: యూరియా రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఎరువుల శాఖ 2012లో పునరుజ్జీవనం సహా కొత్త తయారీ కర్మాగారాల కోసం ఒక పెట్టుబడి విధానాన్ని రూపొందించింది. ఈ నవ్య పెట్టుబడి విధానం 2012 కింద దేశంలో 6 కొత్త కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రతిపాదిత ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త అనుబంధ కంపెనీల ద్వారా 4, ప్రైవేట్ కంపెనీల ద్వారా 2 వంతున ఏర్పాటు చేశారు. అయితే ఎన్ఐపి 2012 కింద కొత్త పెట్టుబడులు సంబంధిత గడువు 2019 అక్టోబర్ నాటికి ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 269.42 లక్షల పునరంచనా లేదా స్థాపిత సామర్థ్యంతో 33 యూరియా తయారీ యూనిట్ల పనిచేస్తున్నాయి. కానీ దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉండటం వల్ల ఉత్పత్తి డిమాండ్ మధ్య ఏర్పడిన అంతరాన్ని ఇప్పటిదాకా దిగుమతులతో పూరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కర్మాగారాల స్థాపన కోసం ఎరువుల మంత్రిత్వ శాఖకు అనేక ప్రతిపాదనలు అందుతుండటంతో

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై

ఒక ప్రత్యేక జాతీయ పెట్టుబడి విధానం అవసరమైంది. ఇంతవరకు మీరు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గురించిన వివరాలు విన్నారు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇంతవరకు మీరు వనితా లోకం స్త్రీల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు విందాం

యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయమిది. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, తరువాత ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ముందుగా విందాం ఉద్యోగ సమాచారం.

ఐబిపిఎస్లో పిఓ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రతిపాదికన, ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 6,715. బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ బరోడా 1,900, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1,100, కెనరా బ్యాంక్ 1,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ సింధ్ బ్యాంక్ 161. అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 21/7/2026. వెబ్సైట్ https://www.ibps.in.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటి సమాధానం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ జూన్ 27, జూలై 27, ఏప్రిల్ 6, జూన్ 30. ఆప్షన్స్ మరొకసారి, ఏ జూన్ 27, బి జూలై 27, సి ఏప్రిల్ 6, డి జూన్ 30. మరొక ప్రశ్న, వెంజువెల్లాలో సంభవించిన భారీ భూకంపం తర్వాత అక్కడి వారికి సహాయం అందించడానికి భారత్ చేపట్టిన మానవతా సహాయక మిషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ మైత్రి, బి ఆపరేషన్ సహాయత, సి ఆపరేషన్ కరుణ, డి ఆపరేషన్ అమిస్టాడ్. ఆప్షన్స్ మరొకసారి, ఏ ఆపరేషన్ మైత్రి, బి ఆపరేషన్ సహాయత, సి ఆపరేషన్ కరుణ, డి ఆపరేషన్ అమిస్టార్. మూడవ ప్రశ్న, జలభద్రతను మరియు వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి శుద్ధి చేసిన మురుగునీరు పునర్వినియోగ విధానం 2026ను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆప్షన్స్ ఏ కర్ణాటక, బి తెలంగాణ, సి ఆంధ్రప్రదేశ్, డి ఒడిశా. ఆప్షన్స్

మరోసారి. ఎ కర్ణాటక, బి తెలంగాణ, సి ఆంధ్రప్రదేశ్, డి ఒడిశా. 4వ ప్రశ్న. సియుసిఐ చక్రంపై ఆధారపడిన ప్రపంచపు మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ కల్పకం, బి ట్రాంబే, సి హైదరాబాద్, డి కోట. ఆప్షన్స్ మరొకసారి: ఏ కల్పకం, బి ట్రాంబే, సి హైదరాబాద్, డి కోట. 5వ ప్రశ్న. 2026 చివరి నాటికి ఏ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫీస్ అందుబాటులోకి వస్తుందని అంచనా? ఆప్షన్స్ ఏ మారిషన్, బి మాల్దీవులు, సి శ్రీలంక, డి షిఫెల్స్. ఆప్షన్స్ మరోసారి: ఏ మారిషన్, బి మాల్దీవులు, సి శ్రీలంక, డి సీషెల్స్. 6వ ప్రశ్న. జూలై 1, 2026 భారతదేశ 31వ ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్స్ ఏ జనరల్ ఉపేంద్ర ద్వివేది, బి జనరల్ ధీరజ్ సేద్, సి జనరల్ మనోజ్ పాండే, డి జనరల్ అనిల్ చౌహాన్. ఆప్షన్స్ మరోసారి: జనరల్ ఉపేంద్ర ద్విపేద, బి జనరల్ ధీరజ్ సేద్, సి జనరల్ మనోజ్ పాండే, డి జనరల్ అనిల్ చౌహాన్. 7వ ప్రశ్న. సముద్రపు చేపల ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంచడానికి 2,000 కోట్లు డీప్ సీ ఫిషింగ్ మిషన్ ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? ఆప్షన్స్ ఏ ఆంధ్రప్రదేశ్, బి ఒడిశా, సి పశ్చిమ బెంగాల్, డి గుజరాత్. ఆప్షన్స్ మరోసారి: ఏ ఆంధ్రప్రదేశ్, బి ఒడిశా, సి పశ్చిమ బెంగాల్, సి డి గుజరాత్. 8వ ప్రశ్న. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సవరించిన ఇంటర్గ్రేటెడ్ అంబుడ్స్మస్ స్కీమ్ 2026 అమలు చేసింది. ఏ జూలై 1, బి జూన్ 1, సి జూలై 15, డి ఆగస్ట్ 1. ఆప్షన్స్ మరోసారి: జూలై 1, బి జూన్ 1, సి జూలై 15, డి ఆగస్ట్ 1. 9వ ప్రశ్న. జాతీయ మహిళా కమిషన్ ప్రారంభించిన 24x7 మహిళా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ ఏది? ఆప్షన్ ఏ 1-44-90, ఆప్షన్ బి 1-0-91, ఆప్షన్ సి 1-81, ఆప్షన్ డి 1-1-2. ఆప్షన్స్ మరోసారి: ఆప్షన్ ఏ 1-44-90, ఆప్షన్ బి 1-0-91, ఆప్షన్ సి 1-81, ఆప్షన్ డి 1-1-2. 10వ ప్రశ్న. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారు? ఆప్షన్స్ ఏ వాషింగ్టన్ సుందర్, బి సచిన్ టెండూల్కర్, సి వైభవ్ సూర్యవంశీ, డి జాషువా లిటిల్. ఆప్షన్స్ మరోసారి: ఏ వాషింగ్టన్ సుందర్, బి సచిన్ టెండూల్కర్, సి వైభవ్ సూర్య

வம்சி. டி జాషువా లిటిల్. పది ప్రశ్నలు, వాటి ఆప్షన్స్ విన్నారు కదా. ఒక పాట విన్న తర్వాత సరైన సమాధానం తెలుసుకుందాం.

మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలకు వాటి సరైన సమాధానం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ జూన్ 27. రెండవ ప్రశ్న, పెంజువెల్లాలో సంభవించిన భారీ భూకంపం తర్వాత అక్కడి వారికి సహాయం అందించడానికి భారత్ చేపట్టిన మానవతా సహాయక మిషన్కు పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి ఆపరేషన్ అమిస్టాడ్. మూడవ ప్రశ్న, జలభద్రతను మరియు వాతావరణ స్థితి స్థాపకతను బలోపేతం చేయడానికి శుద్ధి చేసిన మురుగునీరు దుర్వినియోగం విధానం 2026ను ఏ రాష్ట్రం ఆమోదించింది? సరైన సమాధానం శ్రీ ఆంధ్రప్రదేశ్. నాలుగవ ప్రశ్న, CUCL చక్రం

0: పై ఆధారపడిన ప్రపంచపు మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఏ, కల్పాకం. 5వ ప్రశ్న. 2026 చివరి నాటికి ఏ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అందుబాటులోకి వస్తుందని అంచనా? సరైన సమాధానం ఆప్షన్ డి, సీషెల్స్. 6వ ప్రశ్న. 1 జూలై 2026 భారతదేశపు 31వ ఆర్మీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, జనరల్ ధీరజ్ సేద్. 7వ ప్రశ్న. సముద్రపు చేపల ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంచడానికి 2,000 కోట్ల డీప్ సీ ఫిషింగ్ మిషన్ను ఏ రాష్ట్రం ఆమోదు తెలిపింది? సరైన సమాధానం బి, ఒడిశా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు సవరించి ఇంటర్గ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ను అమలు చేసింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, జూలై 1. 9వ ప్రశ్న. జాతీయ మహిళా కమిషన్ ప్రారంభించిన 24x7 మహిళా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ ఏది? ఆప్షన్ ఏ. సరైన సమాధానం 1-44-90. చివరి ప్రశ్న. 15 ఏళ్ల 99 రోజుల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారు? సరైన సమాధానం ఆన్సర్ సి, వైభవ్ సూర్యవంశీ.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం కార్యక్రమంలో భాగంగా మరొక అంశం. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం గురించిన వివరాలు వింటాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించబడుతుంది. సమాజంలో కులం, మతం, లింగం, ప్రాంతం మరియు ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 2027 నవంబర్ 26 జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 62వ సమావేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 20వ తేదీ

0: ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని తీర్మానించారు. ఈ తీర్మానం ప్రకారం 2009 ఫిబ్రవరి 20న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు పేదరికం, నిరుద్యోగం మరియు సామాజిక బహిష్కరణ వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కోవడం, సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టపరంగా ఎలాంటి వివక్షత లేకుండా సమన్యాయం జరిగేలా చూడటం, మహిళలు పురుషులకు సమాన వేతనాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు వనరులపై అందరికీ సమాన హక్కులను కల్పించడం. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు ఒక పాట విందాం.
2: October 28, 1886, the Statue of Liberty. May 29, 1917, John F. Kennedy is born.
3: September 19, 1920.

7.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు వింటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 వైద్య విజ్ఞానం శీర్షికన దంత సమస్యలు కారణాలు చికిత్స గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంటను ఆశించే చీడపురుగులు వాటి యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వ్యవసాయ అధికారి శ్రీ వి గిరిధర్ గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 ఏకచిత్రగానం శీర్షికన తీన్ మార్ చిత్రం నుండి పాటలు వినవచ్చు. ఈరోజు రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్. ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వినాయక సుప్రభాతం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ స్వామి సత్యపాదానంద ప్రభూజీ, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వతంత్ర సమరం, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 11వ భాగం ప్రసారం, 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35 కర్ణాటక సంగీతం గాత్రం డాక్టర్ సెమ్మగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్, 9:00 వాట్సప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం, 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:15 మధ్యాహ్నం 12:40 1:30 ఇక 3:10 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన చెరకు సాగులో జీవన ఎరువులు ప్రాముఖ్యత గురించి తిరుపతి జిల్లా పెరుమాళ్లపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి వజంతా గారి ప్రసంగం వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరిరక్షణకు కావలసిన యాజమాన్య పద్ధతులు గురించి చిత్తూరు వ్యవసాయ అధికారి పి పుష్పాంజలి గారి ప్రసంగం వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన విజయసింహ చిత్రం నుండి పాటలు వింటారు. ఇక రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తాయన్నారు. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంటుకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాలని నిర్వహించడం గర్వ కారణం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది.
0: భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఈరోజు జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపార అభివృద్దికి సహకరించాలని అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టామని, మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవడం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులు, మహిళలకు ప్రయోజనం అందుతుందన్నారు. బ్యాంకులు గ్రామగ్రామాలకు వెళ్లి లబ్దిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని, అర్హత ఉంటే రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: తోపుడు బండిలో పెట్టుకుని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులు కూడా గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ మనం లోన్ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. గ్రామంలో ఉండి
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, గత 4 రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని, రోజుకు సుమారు 850,000 కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్టంగా కిలోకు 250 రూపాయల వరకు ధర లభిస్తోందని, మరింత మెరుగైన ధర వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. అలాగే తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో చర్చించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా

ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో ఈరోజు సమావేశమై 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే సర్క్యులర్ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనల్లో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్టంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాన్ని నెలకొల్పడం, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం, విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం, కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట సచివాలయంలో ఎల్నినో ప్రభావంపై పలు శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేసి ప్రాణ ఆస్తి పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, రైతులకు నిరంతరం సాంకేతిక సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి మండలంలోనూ కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సాయి ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏడీసీఎల్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దేశ సర్వతోముఖాభివృద్దికి రైల్వేలు కీలకమని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా 12.56 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే అని పేర్కొన్నారు. కాగా నేడు ప్రధానమంత్రి ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో రాష్ట్రంలోని కంభం, రాయనపాడు స్టేషన్లు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబతుల ఆనందరావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుండి సమనసలాకుల వరకు పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

0: తెలు. ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా హర్యాణారాజ్యస్య జిందనగరే భారతస్య ప్రథమ హైడ్రోజన్ రైల్ యానస్య హరితధ్వజప్రదర్శనపూర్వకం ఉద్ఘాటనం కృతం. చతుర్దశసహస్రకోటిరూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. BGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి నిర్దేశో దత్తః. యూరోపీయసంఘః పాకిస్తానస్య మానవాధికారస్థితిం ప్రతి గభీరా చింతాం ప్రాకటయత్. పాకిస్తానదేశం వ్యాపారలాభాయ అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతాయాః అనుపాలనం కుర్యాదితి చ నిర్దిష్టం. అద్య అరుణాచలప్రదేశ అసమ మేఘాలయ ఒడిశా రాజ్యానాంచ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి ఋతువిజ్ఞాన విభాగస్య పూర్వానుమానమస్తి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య క్రీడికా PV సింధుః టోక్యో నగరె జపాన్ ఓపెన్ క్రీడాయాః ఉపాంతి చక్రం ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య హర్యాణారాజ్యస్య జింద సోనిపత్ నగరయోః మధ్యె భారతస్య ప్రథమం హైడ్రోజన్ శక్తియుతం రైలయానం జింద రైలస్థానకతః హరితధ్వజప్రదర్శ్య ఉద్ఘాటితం. యద్ధి స్వచ్ఛం తథా సుస్థిరం రైలపరివహనం ప్రతి ప్రముఖం పదక్షేపం ఇతి చ నిర్దిష్టం. ప్రధానమంత్రిణ రాష్ట్రీయ రాజమార్గ పరియోజనయా సహ చతుర్దశసహస్రకోటిరూప్యకాణాం విభిన్నానాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కృతం. ప్రధానమంత్రి 57.5 కిలోమీటర్ పరిమితం సుదీర్ఘం దిల్లీ అమృత్సర కట్రా ద్రుతమార్గమపి రాష్ట్రార్పితవాన్. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ భారతీయ రైల్ విభాగే విగత ద్వాదశ వర్షేషు మహత్ పరివర్తనం జాతమితి.
2: భవిష్యమే జబ్ భీ

0: 500 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಸ್ವಾಸ್ಥ್ಯ ವರದಾನ. ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೆ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలకు నమస్కారం. మనం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వైద్యులతో మనం పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే ఎన్నో విభాగాలు మనం చేశాము. మరి గుండె జబ్బులు కానివ్వండి, నరాల జబ్బులు కానివ్వండి, ఇంకా స్పైన్ కానివ్వండి, ఇట్లా క్యాన్సర్ గురించి ఎన్నో వ్యాధుల గురించి మనం ఎంతో మంది వైద్య నిపుణులతో మనం పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. మీకు ఎంతో నచ్చాయి, వాటి వల్ల మీకు ఎంతో ఉపయోగం కూడా కలిగిందని మీరు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ప్రధానంగా మనిషి ముఖంలో ఒక ఆకృతి రావడానికి, అలాగే మనిషి మాట్లాడేటప్పుడు అలాగే ఇతరులతో సంబంధాలు చక్కగా ఉండాలి అంటే ప్రధానమైనటువంటి ఈ దంతాల గురించి ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ దంతాలు చిన్నపిల్లలు అంటే పాల పళ్ళు దగ్గర నుంచి, అలాగే మరి సరైన వయసులో ఏ వయసులో రావాల్సిన పళ్ళు అంటే దంతాలు ఆ వయసులో కనుక రాకపోతే ముఖం కూడా ఒక రకంగా ఉంటాము, సరైన ఆకృతి రాకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ దంతాలు వచ్చిన తర్వాత ఆ దంతాలు ఏ రకమైనటువంటి సంరక్షణ మనం తీసుకోవాలి, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఏంటి పర్యవసరాలు అనే విషయాలు మనం చాలా తెలుసుకోవాలి. అయితే మనకు ఈ విషయాలు మనకు తెలియజేయడానికి వెంకటగిరి నుంచి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు వచ్చారు. వారిని అడిగి మనం ఈ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుమన్ గారు.
2: నమస్కారం
1: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు దంత ఆరోగ్యం అనేది ప్రజల్లో ఏ రకంగా ఉంది అంటారు, అవగాహన ఏ విధంగా ఉందంటారు?
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారములు. సో నోటి ఆరోగ్యం పట్ల మన దేశంలో అవగాహన చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే దేహంలో ప్రధానమైనటువంటి అవయవాలు ఒకటైనటువంటి నోటిని మనము చాలా మేర నిర్లక్ష్య దూరంలోనే ఉంటున్నాము. అన్ని రకాల వయసుల వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి కానివ్వండి, నడి వయసుల వారు మరియు పెద్దవాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో దంత సమస్యలతోటి ఎక్కువగా బాధపడుతున్నారు. వీటన్నిటి కూడా రీజన్ ఏంటంటే దాని పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం.
1: మీరు చెప్పేదాని ప్రకారం ఈ దంత సమస్యలు ఏమేమిటి ఉంటాయంటారు?
2: దంత సమస్యలు అనేవి ప్రముఖ ముఖ్యంగా దంతక్షయం, పళ్ళు పుచ్చిపోవడం కానివ్వండి, చిగుళ్ళ వ్యాధులు మరియు పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఎముక మెత్తబడిపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వీటితో పాటుగా ముఖ్యంగా నోటి క్యాన్సర్లు కూడా తయారవుతూ ఉన్నాయండి.
1: అంటే మరి ఈ దంత సమస్యలు, దంతక్షయం అని అన్నారు కదా, రాకుండా ఉండాలంటే మనం ఈ బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, రోజులో ఎన్నిసార్లు చేసుకోవాలంటారు?
2: సో నోరు అనేది చాలా ప్రధానమైనటువంటి అవయవం సార్. సో నోటి యొక్క పరిశుభ్రత మీదనే మామూలుగా చెప్పాలి అంటే కూడా ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు. మన యొక్క నోటి ఆరోగ్యాన్ని బట్టి మన యొక్క శారీరక ఆరోగ్యాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. సో అంత ప్రముఖమైనటువంటి నోటి యొక్క ఆరోగ్యం పట్ల మనము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. సో అంటే రోజుకు 2 పూట్ల విధిగా బ్రష్ చేయడము, తిన్న తర్వాత పుక్కిలించడము మరియు జంక్ ఫుడ్స్ లాంటివన్నిటికి కూడా దూరంగా ఉంటూ, ముఖ్యంగా ప్రాబ్లమ్స్తో సంబంధం లేకుండా, అంటే మామూలుగా ఏదైనా కంప్లైంట్ వస్తే డాక్టర్ దగ్గర కలుస్తూ ఉంటాం మనము, అలా కాకుండా ముఖ్యంగా ఇయర్లీ వన్స్ అన్నా సరే డెంటిస్ట్ని కలుస్తూ ప్రాబ్లం రాకముందే చెక్ చేయించుకుంటూ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా వరకు కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు.
1: అయితే డాక్టర్ గారు, అసలు ఈ పిప్పి పళ్ళు అని అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏమిటంటారు?
2: సో పిప్పి పళ్ళు అంటే ఏమి లేదు, పంటికి

0: సపోర్ట్ ఇచ్చేటువంటి మెయిన్ ఎనామిల్ అనేది మెత్తబడిపోవడం. సో ఈ మెత్తబడిపోవడాన్ని మనము ఎక్కువగా పన్ను పుచ్చిపోవడం కానివ్వండి, పిప్పిపళ్ళు లేదా దంతక్షయం అని పిలుస్తూ ఉంటాము. ఈ పిప్పిపళ్ళు మెయిన్ పుచ్చిపోవడానికి రీజన్ వచ్చి మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన మెయింటెనెన్స్లో లోపాలు కావచ్చు. ఇప్పుడు ఏదైనా మనం ఆహారం తీసుకున్నప్పుడు పంటి పైన పేరుకుపోతుంది, పేరుకుపోయిన తర్వాత మనం ఏదైనా తీసుకున్న వెంటనే నోరు పుక్కిలించడమో లేదంటే విధిగా బ్రష్ చేయడమో చేసినప్పుడు దానిపైన ఉన్నటువంటి పేరుకుపోయిన పదార్థాలు అన్నీ కూడా పోతాయి, మళ్ళీ కూడా నార్మల్ అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా తిన్న తర్వాత పుక్కిలించడం కానీ బ్రష్ చేయడం కానీ పూర్తి స్థాయిలో చేయము. ద సేమ్ టైం మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం కూడా ఇది పుచ్చిపోవడానికి ఎక్కువ కారణం అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే లాలాజలము ఆమ్లత్వం పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ లాలాజలానికి ఆమ్ల స్వభావం అనేది ఎక్కువ అవుతుందో, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా కంటెంట్ కూడా ఎక్కువైపోయేసి పళ్ళు పుచ్చిపోవడానికి మేజర్ కారణం అనేది అవుతుంది సార్.
1: అంటే ఎటువంటి ఆహారం వల్ల ఎక్కువగా ప్రమాదం అంటారు?
0: ముఖ్యంగా పాలు, బేకరీ ఐటమ్స్, తర్వాత నెక్స్ట్ పోతే చక్కెర నిల్వలు ఉన్నటువంటి ఎక్కువ పదార్థాలు అన్నిటి కూడా ఈ మైదాపిండి కానివ్వండి, లేకపోతే బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎనామిల్ని దెబ్బతీయడానికి ఎక్కువ కారణాలు సార్.
1: అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కదండి, అయితే వాళ్ళకి ఎందుకని ఈ రకమైన సమస్యలు వస్తాయండి చిన్నపిల్లల్లో?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. జనరల్గా పిల్లలకి మనం ఏమనుకుంటామంటే పిల్లలకి ఏమున్నాయి, పళ్ళు ఊడిపోతాయి మళ్ళీ వస్తాయి కదా అనుకుంటాం సార్. కానీ పిల్లల్లో కూడా నోటి శుభ్రత అనేది బిడ్డ పుట్టిన తర్వాత 6వ నెల నుంచే నోటి శుభ్రత కూడా స్టార్ట్ అవ్వాలి సార్. ఎందుకంటే పిల్లవాడు కావచ్చు, పాప ఎవరైనా సరే పాలు తీసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే మింగరు, దాన్ని బుగ్గల్లో పెట్టుకొని సక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మింగుతూ ఉంటారు. ఈ లెవెల్లో ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆ మెకానిజంలో పాలల్లో ఎక్కువ చక్కెర శాతం ఉంటుంది. ఈ చక్కెర శాతం అనేది ఎక్కువగా లోపల స్టాక్ అయిపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయేసి చిన్నపిల్లల స్థాయి నుంచే ప్రాథమిక మన పాల పళ్ళు వచ్చినప్పటి నుంచే పిల్లలకి అన్ని పళ్ళు పుచ్చిపోయాయంటే కేవలం ఏంటంటే సరైనటువంటి శుభ్రత లేకపోవడం. చిన్నపిల్లలకి ఏముంటుంది అనేసి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తాం. బట్ వాళ్ళకు కూడా ఏం చేయాలంటే ఆఫ్టర్ ఫీడింగ్ కానివ్వండి, చిన్న దూది ఉండని చెమ్మలో అద్ది కంప్లీట్గా గిట్టెలను కూడా తుడవాలి. అక్కడి నుంచే చిన్నపిల్లల్లో నోటి శుభ్రత అనేది మొదలవ్వాలి.
1: అంటే పళ్ళు రాకముందు నుంచే
0: ఖచ్చితంగా 6వ నెల వచ్చినప్పటి నుంచే చిన్న తడి దూది ఉండని అద్ది గిట్టెలు అన్నింటినీ కూడా తుడవాలి. ఆఫ్టర్ ఫీడింగ్ ఖచ్చితంగా మదర్ వేలుతోటి ఆ దూది ఉండని తీసుకొని అన్ని గిట్టల మీద శుభ్రపరచాల్సిన అవసరం చాలా ఉంది. దీనివల్ల బ్యాక్టీరియా కంటెంట్ తగ్గుతుంది, లోపల సలైవాలో ఉండేటువంటి ఆమ్లత్వం కూడా కంట్రోల్ అయిపోతుంది.
1: ఇప్పుడు పిల్లలకు సాధారణంగా ఏ నెలలో పళ్ళు వచ్చే అవకాశం?
0: చిన్న పిల్లలకి సాధారణంగా 6వ నెల వయసు నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. కొద్ది మందిలో 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల ఖచ్చితంగా అన్ని పళ్ళు వచ్చేస్తాయి.
1: ఇప్పుడు ఆ పాలపళ్ళు అని అంటారు కదండి అవి చిన్నపిల్లలు, ఆ పాలపళ్ళ నుంచే మనం ఈ దంత సంరక్షణ అనేది చేయడం అవసరం అంటారు?
0: 100% ఖచ్చితంగా అవసరం. చిన్నపిల్లలు అది ముందు నేను చెప్తాను, అది 6th మంత్ నుంచే బిడ్డ పుట్టిన 6 నెలల నుంచే నోటి శుభ్రతను స్టార్ట్ చేస్తే చాలా వరకు చిన్నపిల్లల్లో దంతక్షయాన్ని నివారించవచ్చు. పిల్లల నుంచే ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే నోటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలి. తిన్న తర్వాత పుక్కిలించడం అలవాటు చేయాలి, రోజుకు 2 పూట్ల బ్రష్ చేయడం అలవాటు చేయాలి, సరైన ఆహార పదార్థాలు లైక్ మన జ్యూసెస్ కానివ్వండి, ఫ్రూట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని ముందుగానే చెప్పాలి. చాక్లెట్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయించాలి. వాళ్ళు అలా చేసినప్పుడే వాళ్ళని కూడా నోటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు చిన్నప్పటి నుంచి.
1: అయితే మరి బ్రష్ చేయడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించాలంటారు?
0: పిల్లల్లో 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. పళ్ళన్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటాయి, చాలా మేర పిల్లలకు వచ్చేసి ఉంటాయి. చిన్నపిల్లలకి కిడ్స్ బ్రష్లు ఇప్పుడు ఎన్నో అవైలబుల్ ఉన్నాయి, సో అప్పటి నుంచే చాలా తక్కువ పరిమాణంలో పేస్ట్ యూజ్ చేస్తూ వాళ్ళకి అక్కడి నుంచే బ్రష్ చేయడం నేర్పించాల్సి ఉంటుంది. మొదట పిల్లలు అలవాటైనంత వరకు పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని చేసుకోవడం, వన్స్ పిల్లలు ఒకసారి సెల్ఫ్గా చేసుకోగలిగిన వచ్చినప్పటి నుంచి చేయించాలి సార్. ఖచ్చితంగా 2nd ఇయర్ నుంచి కంపల్సరీ బ్రషింగ్ అలవాటు చేయించాలి.
1: అయితే రోజుకి ఎన్నిసార్లు చేయాలంటారు?
0: క్రమం తప్పకుండా రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి సార్. మార్నింగ్ ఒకసారి చేయాలి, నైట్ పడుకునే ముందు కంపల్సరీ చేయాలి సార్.
1: బ్రషింగ్ చేసే విధానం కూడా ఏమైనా స్పెసిఫిక్గా ఉంటుందా? లేకపోతే
0: బ్రషింగ్ మీద చాలా టైప్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. కాకపోతే అందరూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరం కూడా ఎఫెక్టివ్గా కూర్చొని రోజుకి 10-15 మినిట్స్ ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయలేరు కాబట్టి ఒక ప్రాపర్ టెక్నిక్లో చేయడము, అట్ ద సేమ్ టైం కంపల్సరీగా మంచి క్వాలిటీ అల్ట్రాసాఫ్ట్ బ్రిజల్స్ ఉన్న బ్రష్లు యూజ్ చేసినప్పుడు ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది. సో ముఖ్యంగా సర్క్యులర్ మోషన్

0: లో చేసినప్పుడు పాచి బాగా పంటి మీద పేరుకున్న పాచి బాగా తొలగిపోతుంది. ద సేమ్ టైం మంచి క్వాలిటీ ఉన్న బ్రషెస్ యూజ్ చేసినప్పుడు జెంటిల్ ఫోర్స్ పడుతుంది. మనం అందరం అద్దం దగ్గర నిలబడి బాగా బరాబర గీకుతూ చేస్తూ ఉంటాము, అది దానివల్ల పాచి పేరుకుపోతుంది, ఎక్కువైపోతుంది కానీ పాచి పోదు. అదేవిధంగా పళ్ళు యొక్క పన్ను మరియు దానికి సపోర్టెడ్ ఉన్న చిగురు కూడా కరిగిపోతుంది. సో అందువల్ల బ్రష్లు ఎప్పుడు కూడా హార్డ్గా ఉన్న బ్రషెస్ యూజ్ చేయకూడదు. మంచి క్వాలిటీ అల్ట్రా సాఫ్ట్ ఉన్న బ్రషెస్ వాడుతూ ద సేమ్ టైం సర్క్యులర్ మోషన్స్లో బ్రషింగ్ చేసుకున్నప్పుడు పాచి బాగా తొలగిపోతుంది.
1: మరి డాక్టర్ గారు ఈ దంతధావనం గురించి చెప్పారు, అయితే ఈ బ్రష్ మీద పేస్ట్ ఎంత మోతాదులో వేసుకోవాలి? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చాలా చూపిస్తారు, ప్రకటనలో పేస్ట్ బ్రష్ నిండా వేసేసుకొని చేస్తూ, అది కరెక్ట్ అని అంటారు.
0: సో బ్రష్ నిండా పేస్ట్ వేసుకొని పళ్ళు తోమినంత మాత్రాన బాగా బ్రష్ చేసినట్టు కాదు, దాంతో పాచిపోయినట్టు కాదు సార్. అంత పరిమాణంలో పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సార్. చిన్న పిల్లలైతే చిన్న ఒక చిన్న గోధుమ గింజ అంత వేసుకున్నా కూడా సరిపోతుంది. పెద్దవాళ్ళైతే ఒక బఠానీ గింజ కంటే కొంచెం పెద్ద బఠానీ సైజు ఉన్న సైజులో పేస్ట్ వేసుకొని బ్రష్ చేసినా కూడా సరిపోతుంది. సో అంత బ్రష్ ఎంత ఉందో అంత పేస్ట్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు.
1: అది ఎక్కువగా అంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగా శుభ్రత అనేది
0: అంటే వేసుకునే పేస్ట్లో పాలిషింగ్ ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి వేసుకొని బ్రషింగ్ చేసినప్పుడు ఎక్కువ ఫోమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ తోటి ఎక్కువ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం, కానీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎంత తీసుకున్నా ఒకలాగానే ఉంటుంది.
1: ఒకలాగే అయితే ఇది చాలా జాగ్రత్త అందరూ గమనించాలి, పేస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ సంరక్షణ అనేది అపోహ.
0: అపోహ ఖచ్చితంగా అపోహ.
1: అయితే మన డాక్టర్ గారు చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చారు, డాక్టర్ సుమన్ గారు. అయితే ఇప్పుడు ఈ దంత సంరక్షణ ఈ దీంట్లో పర్యవసానంగా ఆ పద్ధతులు కానీ ఏ విధంగా మనకు భవిష్యత్తులో అంటే ఒక 2-3 ఏళ్ల తర్వాత మనకు దంత సమస్యలు రావచ్చు అని ఏమైనా తెలుస్తుందంటారు?
0: ఖచ్చితంగా సార్, మా దగ్గరకు వచ్చిన మా పేషెంట్లందరికీ కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సార్. సో నేనేమంటానంటే మన యొక్క నోటిని ఒక వాహనంగా భావిస్తాను, ఒక వాహనంతో పోలుస్తాను. ఎందుకంటే మనం ఏదన్నా కొత్తగా ఒక వాహనం తీసుకున్నప్పుడు మన సర్వీస్ సెంటర్ వాడు చెప్పకముందే మనం 300 కిలోమీటర్లకి 500 కిలోమీటర్లకి 1000 కిలోమీటర్లకి సర్వీస్ చేయిస్తూ ఉంటాం. అలాగే మన దేహంలో ప్రాథమికంగా మొదటి అవయవమైనటువంటి నోటిని మనం ఆహారం తీసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఏదైనా తీసుకోవాలన్నా నోటి ద్వారానే తీసుకోవాలి. సో అలాంటి నోటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో అందుకనే క్రమం తప్పకుండా ఇయర్లీ వన్స్ పంటి డాక్టర్ని చెక్ చేయించుకోవాలి. నా దగ్గరకు వచ్చి ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం వస్తే చూపించుకోవాల్సింది మామూలు డాక్టర్కి, అసలు ప్రాబ్లమే రాకూడదు అనుకుంటే చూపించుకోవాల్సింది డెంటిస్ట్ దగ్గర. క్రమం తప్పకుండా ఇప్పుడు మన వెస్ట్రన్ కంట్రీస్ లాంటి దేశాల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి పేషెంట్కి అపాయింట్మెంట్ ఇస్తారు. సో విధిగా వెళ్ళి పేషెంట్స్ పళ్ళు క్లీన్ చేయించుకోవాలి, లేదంటే ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే అప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. సో అలా మనము ముందు నుంచి నోటి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ కలిగి ఉన్నప్పుడు చాలా మేర ప్రాబ్లమ్స్ని మనం వెంటనే కూడా ఇనిషియల్ స్టేజెస్లోనే ప్రివెంట్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటుంది సార్.
1: మరి డాక్టర్ సుమన్ గారు, పాలపళ్ళు జనరల్గా ఊడిపోయి కొత్తవి వస్తాయి, సో ఇవి ఊడిపోయేవే కదా అని మనం అంతగా జాగ్రత్త పడాలంటారు?
0: ఖచ్చితంగా సార్, పర్మినెంట్ పళ్ళు అనేవి చక్కగా రావాలి అన్నా నోటి లోపల బాగా మాస్టికేషన్ రిలేటెడ్ అంటే బాగా నమిలి తినడానికి, నోటి ఆకృతి ముఖాకృతి అన్నీ కూడా బాగా డెవలప్ అవ్వాలన్నా కూడా పాలదంతాల యొక్క రోల్ చాలా ఉంది సార్. అవి ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే. అవి వచ్చినప్పుడే వచ్చే పర్మినెంట్ పళ్ళు అన్నీ కూడా క్రమ పద్ధతిలో వస్తాయి, కరెక్ట్ ఏజ్లో వస్తాయి సార్. ఈ చిన్న ఏజ్లోనే పాలదంతాలు కోల్పోయిన పిల్లల యొక్క డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఫేషియల్ స్ట్రక్చర్ తగ్గిపోతుంది, ద సేమ్ టైం ప్రొఫైల్ కూడా చేంజ్ అయిపోతుంది. పాలదంతాల యొక్క ఆవశ్యకత పర్మినెంట్ పళ్ళ మీద చాలా ఉంది.
1: కాబట్టి ముందు అంటే పాలపళ్ళను ఒక వేర్లుగా మనం చూస్తే ఆ వేర్లు జాగ్రత్తగా ఉంటేనే మొక్క బాగా వస్తున్నట్టు.
0: ఖచ్చితంగా
1: చాలా బాగుంది డాక్టర్ సుమన్ గారు. అయితే ఈ కొంతమంది కొంచెం చల్లటి నీళ్లు తాగినా లేకపోతే వేడివేడి నీళ్లు వేడి టీ కాఫీ లాంటి తాగినా జువ్వమంటున్నాయి అని అంటారు, ఎందుకని అలా అంటారు?
0: దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే బ్రషింగ్ విధానంలో లోపం కావచ్చు. సో హార్డ్ బ్రషెస్ యూజ్ చేయడము, ప్రాపర్ వేలో బ్రషింగ్ చేయకపోవడం వల్ల అదే విధంగా విగరస్గా బ్రషింగ్ చేయడం వల్ల పైన ఉన్న ఎనామిల్ కొన్నాళ్ళకి అరిగిపోతుంది. అదేవిధంగా సైడ్ ఉన్నటువంటి పంటికి సపోర్ట్ ఇచ్చే చిగురు కూడా ఈ బ్రషింగ్ మూలాన పోతుంది. సో ఈ 2 సందర్భాల్లో ఏమైపోతుంది అంటే మనం ఏదైనా తాగినా తిన్నప్పుడు కూడా ఎనామిల్ అనేది చాలా ప్రొటెక్టివ్ లేయర్. సో అది ఒక నాన్ విటల్ పోర్షన్. మనం ఏదైనా హార్ట్గా కానివ్వండి,

0: కూల్గా కానివ్వండి, లేదు చల్లగా ఉంది, ఏ పానీయాలు తీసుకున్నా కూడా మనకు ఆ సెన్సేషన్ తెలియకుండా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి ఇచ్చిందే ఎనామిల్ చాలా ప్రొటెక్టివ్ లేయర్. అటువంటిది మన దైనందిన జీవితంలో అబ్నార్మల్గా ఫాల్టీ బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల దాన్ని కోల్పోవడం వల్ల ఎనామిల్ ఎప్పుడైతే పోతుందో లోపల ఉన్నటువంటి ప్రొటెక్టివ్ లేయర్ బ్లడ్ వెజల్స్ని ప్రొటెక్ట్ చేసే డెంటిన్ లేయర్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది సార్. దీనికి మేజర్ రీజన్ వచ్చి బ్రషింగ్ విధానంలో లోపాలు కావచ్చు. నెక్స్ట్ దైనందిన జీవితంలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కూల్ డ్రింక్స్ లాంటి వాళ్ళు కూడా లోపల లాలాజలంలో ఆమ్లత్వం పెరిగిపోయినప్పుడు క్రమేపీ కొన్నాళ్ళకి ఈ ఆమ్లత్వానికి పన్ను ఎక్స్పోజ్ అయినప్పుడు పైన ఉన్నటువంటి ఎనామిల్ లేయర్ కరిగిపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది సార్.
1: ఇప్పుడు ఇలా ఆ సెన్సిటివిటీని మళ్ళీ తిరిగి నార్మల్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందంటే
0: ఒక స్టేజ్ వరకు అయితే మంచి పేస్ట్లు యూజ్ చేయడము, బ్రష్ని మనం వాడే బ్రషింగ్ టెక్నిక్ని సరి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ మందిలో ఇది మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి రావడము లేదంటే క్యాపింగ్ వేసుకోవడానికి దారితీస్తాయి.
1: అంటే దాని మీద కవర్
0: క్యాప్స్ వేసుకోండి, క్రౌన్స్ అంటారు, క్రౌన్స్ వేసుకోవాల్సి వస్తుంది.
1: అయితే మేము డాక్టర్ సుమన్ గారు, ఇప్పుడు కొంతమంది బ్రషింగ్ ఎన్నిసార్లు చేసుకున్నా కూడా కొంచెం వారిలో నుంచి నోటి నుంచి దుర్వాసన వస్తుంది అని చెప్తూ ఉంటారు, ఇలా ఎందుకు జరుగుతుందంట?
0: దీనికి ప్రధాన కారణము చిగుళ్ళు వ్యాధులు అయ్యి ఉంటుంది. సో చిగుళ్ళు వ్యాధి అనేది ఏ సింప్టమాటిక్, అసలు లక్షణాలే కనపడవు, నొప్పి కూడా ఉండదు సార్. పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఎముక మెత్తబడిపోయి లోపల ఉన్నటువంటి చిగురు ఎముక కరిగిపోయి క్రమేపీ పళ్ళు కదిలిపోవడానికి కారణమయ్యేటువంటి చిగుళ్ళ వ్యాధి ప్రాథమిక కారణం. ఎప్పుడైతే ఈ చిగుళ్ళ వ్యాధి ఉంటుందో వాళ్ళ లోపల పంటికి సపోర్ట్ ఇచ్చే ఎముక అంతా కూడా కరిగిపోయి గ్యాప్స్ ఫామ్ అవుతాయి. గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు తిన్న ఫుడ్ అంతా కూడా ఆ గ్యాప్స్లోకి వెళ్ళిపోయి బ్యాక్టీరియా యొక్క అక్యూములేషన్ పెరిగిపోవడం వల్ల బ్యాడ్ ఓడర్కి, బ్యాడ్ స్మెల్కి దారితీస్తుంది. సో దానికి ప్రథమ కారణము చిగుళ్ళ వ్యాధి, పంటి మీద పాచి ఏర్పడమే, ఇదే మేజర్ కారణం.
1: అంటే ఇప్పుడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వచ్చే అవకాశం ఉండదంట? అలాగ
0: తీసుకునే ఆహారాన్ని బట్టి అయితే రాదు సార్. మేజర్గా నోటి లోపల వాసన అవ్వడానికి మేజర్ కారణం వచ్చి చిగుళ్ళ వ్యాధి, తర్వాత పంటి మీద పాచి పేరుకుపోవడము, తర్వాత వచ్చి కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళల్లో కొద్ది మందిలో నోటి దుర్వాసన అవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ప్రధానంగా ఈ నోటి దుర్వాసన వస్తుందంటే చిగుళ్ళను కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం.
0: ఖచ్చితంగా.
1: అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు పిప్పి పళ్ళు లేదా దంతక్షయం వచ్చిన వారికి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అంటారు?
0: ప్రాథమికంగా పన్ను పుచ్చిన వెంటనే నొప్పి ఎప్పుడు రాదు సార్. పన్ను పుచ్చాక అది నొప్పిగా మారడానికి కనీసం 5 to 10 years పడుతుంది. ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే వస్తారో వాళ్ళందరికీ కూడా బిగినింగ్ స్టేజ్లో జస్ట్ పంటి మీద ఉన్నటువంటి దంతక్షయం అంటే ఏం లేదు, పన్ను యొక్క ఎనామిల్ మెత్తబడిపోవడం. సో ఆ మెత్తబడిపోయిన ఎనామిల్ ఎక్కడ వరకు పోయిందో దాని అంతా కూడా తీసేసి ఇనిషియల్ స్టేజెస్లో సిమెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. సిమెంట్ చేసుకున్న వాళ్ళలో 100% దంతక్షయాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ స్టేజ్ కూడా దాటిన తర్వాత నొప్పి కానీ సెన్సిటివిటీ కానీ స్టార్ట్ అయిన అప్పుడు ఆ టైంలో మనము పంటి మీద సిమెంట్ పెట్టడానికి పనికిరాదు, సిమెంట్ చేయకూడదు. అక్కడ నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల పన్ను పీకడం తీసేయడం అనేది అవసరం లేకుండా ఉంటుందంటారా?
0: డెంటిస్ట్రీలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒక వరంలా భావించాలి సార్. సో ఇది పూర్తి స్థాయిలో పండు దంతక్షయం వల్ల బాగా పాడైపోయి ఇన్ఫెక్షన్కి గురైన పన్నుని పూర్తి స్థాయిలో తిరిగి సామర్థ్యాన్ని తీసుకోగలగలిగే మంచి ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్.
1: ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఆహార అలవాట్లు కొనసాగించు అంటారు?
0: రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత పంటికి ప్రొటెక్టివ్ లేయర్గా క్రౌన్ ప్లేస్ చేస్తారు. వన్స్ క్రౌన్ వేసుకున్న తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలని ముందు న్యాచురల్ టీత్ని ఎలా చీవ్ చేస్తున్నామో అలాగే చీవ్ చేయొచ్చు.
1: ఇప్పుడు ఎక్కువగా యువతలో కానీ లేకపోతే కొంచెం పల్లెలో కానివ్వండి, కొంచెం వర్కింగ్ క్లాస్ యువతలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఈ పొగాకు వాడకం అనేది చాలా పెరిగిపోతూ ఉంది. దీనివల్ల కూడా ఈ దంతాలకు సమస్యలు రావచ్చు అంటారు
0: సార్? ఇది దీని ఒక అపోహగానే భావించవచ్చు సార్. జనాలు అపోహ ఎలా ఉంది అంటే పొగాకు గుట్కా నమిలినప్పుడు పళ్ళు ఎర్రగా మారుతాయి, పళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నములుతూ ఉంటారు, దాన్ని ఒక అలవాటుగా మార్చుకొని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పళ్ళు ఎటువంటివి డ్యామేజ్ కావడం అనేది జరగదు సార్. మహా అయితే కొంచెం పళ్ళు అరుగుతాయి లేదంటే రంగు మారుతాయి. కానీ ముఖ్యంగా దెబ్బతినేది పంటికి సపోర్ట్ ఇచ్చే చిగుళ్ళు, బొగ్గలు, నాలుక, పెదాలు, ఇవన్నీ కూడా గుట్కా ఆధారిత ప్రోడక్ట్స్ అన్నిటి కూడా దెబ్బతీయడం జరుగుతుంది. ఇవన్నీ కలిసి ఏమవుతాయంటే నోటి లోప

0: తెల్లటి ప్యాచెస్ లాంటి ప్రీ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ ముందు వచ్చేటువంటి లక్షణాలని దోహదం చేస్తాయి. సో ఇవన్నీ కూడా కలిసి నోటి క్యాన్సర్ బారిన పడడానికి ఎక్కువ తోడ్పడతాయి సార్. అందుకనేసే గుట్కా లాంటి ప్రోడక్ట్స్ని నిషేధించాల్సిన అవసరం ఎంతో ఉంది. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి కూడా మేము అదే చెప్తూ ఉంటాం. సో గుట్కా తీసుకున్నందువల్ల మీ పళ్ళెటువంటివి డ్యామేజ్ కావండి, మహా అయితే రంగు మారుతాయి. మీరు రంగు మారిన పళ్ళని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ గుట్కా ఆపేస్తాను అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. మీకు దెబ్బతీయడానికి మీ నోట్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ అయినటువంటి చీక్స్, మళ్ళీ వచ్చి నాలుక, టంగ్, బుగ్గలు ఇవన్నీ కూడా గుట్కా ప్రోడక్ట్స్ వల్ల పాడైపోయి క్యాన్సర్కి దారితీస్తాయి.
1: ఇప్పుడు మరి కొంతమందికి పళ్ళు కొంచెం ఒక రంగుల్లో ఉంటాయి, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, స్కేలింగ్ చేశారు అన్నట్టు, ఇది ఇదంతా ఎందుకు వస్తుందంట? అలాగా
0: కొద్ది మందిలో పంటి మీద పాచి పెరుగుపై గారబట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సార్. వాటన్నిటికీ మీరు చెప్పినట్టే స్కేలింగ్ అనేది మంచి ప్రొసీజర్. ఈ స్కేలింగ్ చేసుకున్నప్పుడు పాచి తొలగిపోయినప్పుడు మళ్ళీ పన్ను నార్మల్గా మామూలు మంచి కలర్కి వచ్చేస్తుంది. కొద్ది మందిలో బై బర్త్ పన్ను యొక్క ఫార్మేషన్లోనే డిఫెక్ట్స్ ఉంటాయి. ఫ్లోరైడ్ ఆధారిత జలాలు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఫ్లోరైడ్ వాటర్ తీసుకున్నప్పుడు, వాళ్ళ చిన్న ఏజ్లో ఫ్లోరైడ్ వాటర్ అవి తీసుకున్నప్పుడు పంటి లోపల అవి బ్యాండ్స్ లాగా ఫామ్ అయ్యేసి స్టబాన్ స్టెయిన్గా ఫామ్ అవుతుంది. అలాంటి వాటికి డాక్టర్ సమక్షంలో ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: అయితే మరి డాక్టర్ సుమన్ గారు, ఈ మధ్య కొంచెం కాస్మెటిక్ అంటే అందానికి కొంచెం దోహదపడ్డ అవయవాల్లో ఈ పళ్ళు కూడా దంతాలు కూడా కాబట్టి కొంచెం వంకటింకరగా ఉండే పళ్ళని సరిచేస్తాము అని అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: చిరునవ్వు అనేది ఆత్మవిశ్వాసానికి నిదర్శనం సార్. సో ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ డెంటిస్ట్రీలో అలాంటివి ఎన్నో రకాలు వచ్చేసి ఉన్నాయి. చాలామంది యువతలో వంకర టింకర పళ్ళు రావడము, ఎత్తు పళ్ళు రావడము, తర్వాత గొక్కి పళ్ళు రావడం అనేవి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. వీళ్ళందరికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పాలదంతాలు అనేవి ఇనిషియల్ స్టేజెస్లో పాడైపోయినప్పుడే ఎత్తు పళ్ళు రావడానికి కానివ్వండి, వంకర టింకర పళ్ళు రావడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. సో అందువల్ల చిన్నపిల్లల ఏజ్ నుంచే మనము పళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ఎత్తు వంకర టింకర పళ్ళను కూడా సమస్య రాకుండా మనం చూసుకోవచ్చు. ఇలా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఈ పళ్ళ యొక్క అమెరికాలో ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉన్నాయి. నార్మల్గా రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు వచ్చే బ్రేసెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అలైనర్స్ అంటారు. సో డాక్టర్ దగ్గర సమక్షంలో అవసరం లేకుండానే పళ్ళను సరి చేసుకునేటువంటి ఎన్నో రకాలైనటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
1: అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనం చేసుకోవచ్చు,
0: చాలా తక్కువ సమయం సార్. డెంటిస్ట్రీలో జనరల్గా ప్రతి ట్రీట్మెంట్ కూడా అపాయింట్మెంట్ బేస్డ్, నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. బట్ ఈ అలైనర్స్ లాంటి బ్రేసెస్ లాంటి వాటిలో అలైనర్స్ ట్రీట్మెంట్స్లో నెంబర్ ఆఫ్ విజిట్స్ అవసరం లేదు,
1: తక్కువ
0: సమయంలోనే చేసుకోవచ్చు,
1: నార్మల్గా చేసుకోవచ్చు అంటారు. అయితే ప్రధానంగా మీరు చెప్పేది ఏంటంటే పాలపళ్ళ దగ్గర నుంచే, చిన్నపిల్లల దగ్గర నుంచే దంతాల సంరక్షణ అనేది జాగ్రత్తగా చేసుకుంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
0: ఖచ్చితంగా సార్.
1: అయితే మరి ఏ వయసు వచ్చాక ఈ పళ్ళు రాలిపోతాయి, లేకపోతే పళ్ళల్లో వీక్నెస్ వస్తుంది అని ఎప్పటి నుంచి ఉంటుంది అంటారు? అసలు ఏమన్నా అపోహ అనుకోవచ్చా, లేకపోతే 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పళ్ళు రాలిపోయినాయి అని అట్లాగేమైనా ఉంటుందంట?
0: అది ఖచ్చితంగా అపోహే సార్, అపోహే.
1: కాబట్టి ఒక ఏ వయసు, దీనికి ఒక వయసు అంటూ లేదు?
0: వయసు అంటూ లేదు సార్, కేవలం నోటి యొక్క ఆరోగ్య శుభ్రత మీదనే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది.
1: అంటే మనం ఏ రకంగా ఈ దంత సంరక్షణ చేసుకుంటూ ఉన్నాము అనే దాన్ని బట్టే ఉంటుందంట?
0: ఖచ్చితంగా, ఖచ్చితంగా.
1: అయితే ఏదన్నా ప్రమాదం వశాత్తు కానివ్వండి, లేకపోతే ఈ దంతాలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కానివ్వండి, ఆ దంతాలు ఏవైనా ఒకటి రెండు అట్లా ఊడిపోయినా కూడా మళ్ళా వాటిని వాటి స్థానంలో ఏదైనా ఆల్టర్నేట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు?
0: ఉంది సార్, ఉంది. ఇప్పుడు ఎన్నో రకాల ఆధునాతన పద్ధతులు, టెక్నిక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో పళ్ళు లేని ప్రాంతంలో మనం ఇమీడియట్గా ఫిక్స్డ్ కావచ్చు, రిమూవబుల్ కావచ్చు, డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనం వాటిని రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: అయితే మరి డాక్టర్ సుమన్ చల్లా గారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ దంత వ్యాధుల చికిత్సలో ఉన్నారు మీరు, అయితే ఒకప్పటికీ ఇప్పటికీ ఏ విధమైనటువంటి అవగాహన ప్రజల్లో ఉందంటారు?
0: మొదట మేము ప్రాక్టీస్ చేసిన, నేను గత 16 సంవత్సరాలుగా దంత వైద్య రంగంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదట్లో చాలా వరకు ప్రజలు, పేషెంట్స్ కూడా దాంతో విభేదించేవాళ్ళు డాక్టర్ తోటి. సో వాళ్ళు చెప్పిన కంప్లైంట్నే యాక్సెప్ట్ చేయాలి, దానికే ట్రీట్ చేయాలని చెప్పేవాళ్ళు. సో ప్రజెంట్ పెరుగుతున్న అవగాహన, సమాజంలో దంత వైద్యం పట్ల వస్తున్న అవగాహన చాలా చేంజెస్.

0: తీసుకురావడం జరిగింది. చాలా మేర ఇప్పుడు అందరు కూడా నోటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారు, అందరు కూడా ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. ఇది నిజంగా డెంటిస్ట్రీలో శుభపరిణామం.
1: అందులో నా ప్రత్యేకించి మీరు వెంకటగిరి అని ఒక మోరల్లెస్ ఒక పల్లె ప్రాంతం అనుకోవచ్చు, ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ ఒకప్పుడు పల్లె ప్రాంతం, అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రాంత ప్రజల అవగాహన శాతం ఏ రకంగా ఉందంట?
0: సో మొదట్లో నేను కూడా అలాగే అనుకునేవాడిని సార్. సో బట్ ఒక డాక్టర్గా నేను పేషెంట్ని అవేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ వచ్చినప్పటి నుంచి నా దగ్గరకు వచ్చే మా పేషెంట్స్ అందరిలో కూడా చాలా వరకు రియలైజేషన్ ఉంది సార్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఒకటే కాదు సార్, డెంటిస్ట్రీ మన నోటి తీసుకుంటే చాలా రకాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే పన్ను పుచ్చినప్పుడే నొప్పి రాదు. సో పేషెంట్కి నొప్పి లేనప్పుడు ప్రాబ్లం లేదనుకుంటాడు, బట్ అది నొప్పిగా మారడానికి 5 to 10 years పడుతుంది. సో ఈ 5 to 10 years పేషెంట్కి అసలు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు కూడా తెలియదు. సో నేను అందుకనే విధిగా మా దగ్గరికి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సమస్యలు, సో ప్రివెంటివ్ కండిషన్స్ ఏమున్నాయి, దెన్ నెక్స్ట్ అతను తనకు వచ్చిన ప్రాబ్లంకి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా నేను విశదీకరించి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకరు ఇద్దరు విభేదించినా చాలా మేర పేషెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని అవేర్ అయ్యి నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. సో అందువల్లే నేను అంత చిన్న ఊర్లో కూడా నేను మా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళని నేను అవేర్ చేయగలుగుతున్నాను, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాను.
1: చాలా సంతోషం డాక్టర్ సుమన్ చల్ల గారు. అంటే ప్రధానంగా దంత సంరక్షణ అనేది పసిపిల్లల మరి ఆ స్థాయి నుంచే దంత సంరక్షణ అనేది తీసుకోవాలని చాలా మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే పాలపళ్ళే పడిపోతాయి మళ్ళీ చూసుకోవచ్చు అనే ఒక లాంటి నిర్లక్ష్యం తల్లిదండ్రుల్లో ఉంటుంది, కాబట్టి తల్లిదండ్రులకి ఎక్కువ బాధ్యత ఉంది వారి పిల్లల్లో దంత సంరక్షణ బాగా వాళ్ళ దంత అమరిక దంతాల అమరిక బాగా ఉండాలి అంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ సుమన్ చల్లా గారు మా స్టూడియోకి వచ్చి ఈ మా ప్రధానంగా ఈ దంత సంరక్షణ గురించి మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇంతవరకు మీరు వైద్య విజ్ఞానం శీర్షికన దంత సమస్యలు కారణాలు చికిత్స గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
5: మేరా జూతా హై జపానీ పుటలూను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ది

0: దారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యకులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంట్ స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని, అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలి బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. मैं आप सभी को, पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता
0: हूं. భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: జింద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు

0: నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు, నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పీవీ సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పీవీ సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:15. ఇప్పుడు విందాం

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయం ఇది. ఈనాటి కిసాన్ వాణి ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరకు పంటను ఆశించే చీడపురుగులు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి జిల్లా శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వ్యవసాయ అధికారి శ్రీ వి గిరిధర్ గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం, రైతు సోదరులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు వి గిరిధర్, వ్యవసాయ అధికారి, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్ తిరుపతిలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ప్రధానంగా చెరుకు పంట నాశించే చీడపురుగులు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. చెరుకు పంట మన రాష్ట్రంలో ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. దాదాపు 7 లక్షల హెక్టార్లలో సాగవుతూ 350 లక్షల టన్నులని దిగుబడిని సాధిస్తున్నారు. చెరుకు దిగుబడి విస్తీర్ణం మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతుంది. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా వాటిలో చెరుకును ఆశించే చీడ పురుగులు ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. చెరుకు పంటకు పురుగుల వల్ల సుమారు 20% నష్టం వాటిల్లుతుంది. చెరుకు దీర్ఘకాలిక పంట కాబట్టి చీడ పురుగులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం సకాలంలో గుర్తించి తగిన యాజమాన్య పద్ధతులు పాటించి నివారించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చెరుకు పంటను ఆశించే పురుగుల్లో ప్రధానంగా పీక పురుగు, దీన్నే కాండం తొలిచే పురుగు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామానికి వస్తే కైలో ఇన్ఫెస్ కెటలస్ అంటారు. ఇది పైరాలిడే కుటుంబానికి చెందిన లెప్డాప్టరన్ క్రమానికి చెందినటువంటి పురుగు. గుర్తింపు చిహ్నాలకు వచ్చినట్లయితే తల్లి రెక్కల పురుగులు లేత గోధుమ రంగులో ఉంటాయి, ముందు రెక్కల అంచున తెల్లటి మచ్చలు ఉంటాయి, లార్వా తెలుపుగా ఉండి తల ముదురు గోధుమ రంగులో ఉండి శరీరం మీద 5 లేత నీలి రంగు చారలుంటాయి. చెరుకు నాటినప్పటి నుండి కోత దశ వరకు పైరును ఆశిస్తూ ఉంటాయి. బాల్య దశలో పీక పురుగుగా మువ్వ లోపలి భాగాన్ని తినివేయడం వల్ల మువ్వ చనిపోయి ఎండిపోతుంది. ఈ పురుగు తాకడి వేసవికాలంలో ఎక్కువగా ఉంటుంది. కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలచు పురుగుగా మారి చెరుకు పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇక నివారణకు వచ్చినట్లయితే చెరుకు విత్తనాన్ని లోతైన కాలువల్లో నాటాలి. నాటే ముందు మిథైల్ పెరాథియన్ పొడి మందు ఎకరాకి 10 కిలోలు చొప్పున కాలువల్లో వేసి నాటుకోవాలి. నీటి తడులు వీలైనంత తక్కువ వ్యవధిలో ఇచ్చుకోవాలి. కార్సీ చేసిన వెంటనే వరుసల్లో 1.25 టన్నుల చెరుకు చెత్తను కప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల పీక పురుగుల లార్వాలు ఒక వరుస నుండి మరొక వరుసకు దుబ్బుకు సులభంగా చేరలేవు. చెరుకు తోటల్లో 15%కి మించి పీక పురుగులు గుర్తించినట్లయితే నాటే సమయంలో కార్బోఫిరాన్ గుళికలు 33 కిలోలు, లిండేన్ పొడి మందు అయితే 25 కిలోలు ఒక ఎకరాకి వాడుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని బాగా గడలు తడిచేటట్టు 4, 6, 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ఇక జీవ నియంత్రణ పద్ధతులైన ట్రైకోకార్డ్ అనగా ట్రైకోగ్రమ్మ కిలోనిస్ అను గుడ్డు పరాన్నజీవిని ఎకరాకి 20,000 గ్రుడ్లు చొప్పున 4 సార్లు 30 రోజుల వ్యవధిలో విడుదల చేసుకొని కూడా మనము ఈ పురుగును నివారించుకోవచ్చు. ఇక దవ్వ తొడిచే పురుగు, దీని శాస్త్రీయ నామానికి వస్తే సిర్పోఫెగా నివెల్లా అంటారు. ఇది పైరాలిడే కుటుంబానికి చెందినటువంటి లెప్డాప్టరన్ క్రమానికి చెందినటువంటి పురుగు. ఇక గుర్తింపు చిహ్నాలకు వస్తే తెల్లని రెక్కల గల తల్లి పురుగు చివరన ఎర్రని వెంట్రుకలు ఉంటాయి, మగ రెక్కల పురుగులు ముందు రెక్కల మధ్య నల్లని

పచ్చలుండడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ పురుగు తొలకరి వానల్లో మొదలై జూలై సెప్టెంబర్ మాసాల మధ్య వృద్ధి చెంది చెరుకు పంటను ఒక మోస్తరుగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. లార్వా పై ఆకులు అనగా 2 నుండి 5 మధ్య కాండాలను తొలచడం వల్ల ఎర్రబరుస్తూ ఉంటుంది. లార్వా మువ్వు నుండి పూర్తిగా వెలువడిన ఆకులను తినడం వల్ల మువ్వు నుండి వెలువడిన ఆకులపై రంధ్రాలు గమనిస్తూ ఉంటాము. దవ్వ లోపలి భాగం తినివేయడం వల్ల మువ్వ చనిపోవడం, దిగువనున్న మొగ్గలు చిగురించి పెరిగి పిలకల సముదాయం గడ చివరన విసనకర్ర వలె కనిపిస్తూ ఉంటాయి. దీని నివారణకు 25 కిలోలు కార్బోఫిరాన్ గుళికలను 1 హెక్టార్కు మొక్కల మొదళ్ళ దగ్గరగా గుంతలు తీసి నీరు పెట్టుకోవాలి. ట్రైకోకార్డ్ను ఉపయోగించి కూడా మనము దవ్వతొలిచే పురుగును నివారించుకోవచ్చు. ఇక పొలుసు పురుగు, దీని శాస్త్రీయ నామానికి వస్తే మెలనాస్పిస్ గ్లోమరేటా అంటారు. ఇది డాస్పిడే కుటుంబానికి చెందినటువంటి హోమోప్టరన్ క్రమానికి చెందినటువంటి పురుగు. గుర్తింపు చిహ్నాలకు వస్తే పొలుసు పురుగులు బూడిద రంగులో ఉండి కొద్దిగా గుండ్రంగా బల్లపరుపుగా ఉంటాయి. పిల్ల పురుగులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. చెరుకు కనుపు ఏర్పడినప్పటి నుండి చెరుకు నరికే వరకు ఈ పొలుసు పురుగులు పైరు నాశించి నష్టపరుస్తుంది. నీటి ఎద్దడి పరిస్థితులు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించిన తోటల నుండి సేకరించకూడదు. పొలుసు పిల్ల పురుగులు తల్లి పురుగులు గుంపులు గుంపులుగా కనుపు నుండి రసాన్ని పీల్చడం వల్ల చెరుకు రసనాధీనత తగ్గుతుంది. అందువల్ల బెల్లం సరిగా తోడుకోదు. ఒకవేళ పొలుసు పురుగు ఆశించిన తోటల నుండే విత్తనపు దవ్వలను నాటాల్సి వస్తే నాటే ముందు చెరుకు విత్తనం ముచ్చలను మలాథియాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి చాలల్లో నాటుకోవాలి. అలాగే పొలుసు పురుగులు నివారణకు వస్తే పిచికారీ చేసే ముందు మువ్వ నుంచి 8 ఆకులు ఉంచి మిగిలిన ఆకులన్నీ రెల్చి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని బాగా గడలు తడిచే విధంగా మందు మార్చి మందు 15 రోజుల వ్యవధిలో పొరుగు ఉధృతిని పూర్తిగా తగ్గేదాకా పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లదోమ, దీని శాస్త్రీయ నామానికి వస్తే అలిరోలోబస్ బారోడెన్సిస్ అంటారు. ఇది అలిరోడిడే కుటుంబానికి చెందినటువంటి హోమోప్టరన్ క్రమానికి చెందినటువంటి పురుగు. ఇక దీని యొక్క గుర్తింపు చిహ్నాలకు వస్తే పెద్ద పురుగు ఎర్రని కళ్ళు పసుపచ్చని శరీరం కలిగి తెల్లని రెక్కలుంటాయి. పిల్ల పురుగులు అండాకారంలో ముదురు గోధుమ రంగులో ఉండి తెల్లని మైనపు పొడిని కప్పబడి ఉంటుంది. తెల్లదోమలు ఆకులు అడుగు భాగాన అంటుకొని ఆకుల్లోని రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు క్రమంగా నారంజ రంగులోకి మారి మొక్కలు గిడసబారిపోతూ ఉంటాయి. పైరు పెరుగుదల తగ్గిపోతుంది. నీటి ముంపుకు గురైన యువక తీతకు సౌకర్యం లేని సిఫారసు మేరకే ఎరువులు వేయలేని పొలాల్లో కార్సీ తోటల్లోనూ తెల్లదోమ నివారణకు మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని 2 సార్లు 10 రోజుల వ్యవధిలో ఆకుల క్రింది భాగం బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఇక పిండి నల్లి, దీని శాస్త్రీయ నామానికి వస్తే సెకారాకోకస్ సెకారే అని పిలుస్తారు. దీన్ని సూడోకాక్సిడే కుటుంబానికి చెంది హోమోప్టరన్ క్రమానికి చెందినటువంటి పురుగు. గుర్తింపు చిహ్నాలకు వస్తే తల్లి పిల్ల పురుగులు లేత గులాబీ రంగులో ఉండి శరీరం అంతా దూది వంటి తెల్లని మైనంతో కప్పబడి ఉంటుంది. పిండి నల్లి ప్రధానంగా ఆకు తొడిమలకు చెరుకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల్లో రసాన్ని పీల్చివేస్తాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండి నల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పిండి నల్లి ఆశించిన తోటల నుండి విత్తనం వాడాల్సి వస్తే నాటే ముందు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకున్న ద్రావణంలో 30 నిమిషాల పాటు ముచ్చలను నానబెట్టి తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇక పిచికారీ విషయానికి వస్తే పిండి నల్లి ఆశించిన తోటల్లో మువ్వ నుండి 8 ఆకులను మిగిల్చి మిగిలిన ఆకులన్నింటినీ రేల్చి మలాథియాన్ 3 మిల్లీ

మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని గడలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసుకొని నివారించుకోవాలి. ఇక వేరుపురుగు, దీని శాస్త్రీయనామాన్ని హోలోట్రైకస్ సెరేటా అంటారు. ఇది స్కెరాబిడే కుటుంబానికి చెంది కోలియోప్టరన్ క్రమానికి చెందినటువంటి పురుగు. దీని గుర్తింపు చిహ్నాలకు వచ్చినట్లయితే పెంకు పురుగు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా సి ఆకారంలో ఉండి దిబ్బల్లో ఉంటాయి. తల గోధుమ రంగు కలిగి ఉంటుంది. వేరుపురుగు తేలి

పెంకు పురుగు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా సి ఆకారంలో ఉండి దిబ్బల్లో ఉంటాయి. తల గోధుమ రంగు కలిగి ఉంటుంది. వేరుపురుగు తేలిక నేలలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయడం వల్ల మొక్కలు ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. తొలకరి వర్షాలు ఏర్పడిన వెంటనే పొలాల్లో దీపపు ఎర్రలను అమర్చుకోవడం ద్వారా పెంకు పురుగులు దీపానికి ఆకర్షించబడి దీపపు ఎర్ర కింద అమర్చుకున్నటువంటి పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. చెరకు నాటేటప్పుడు భూముల్లో ఎకరాకు 8 నుండి 10 కిలోలు ఫోరేట్ గుళికలు వేసి నివారించుకోవచ్చు. ఎదిగిన తోటల్లో అయితే ఎకరాకి 5 కిలోల ఫోరేట్ లేదా 10 కిలోల కార్బోఫిరాన్ గుళికలు గుంతలు తీసి వేసుకోవాలి. తొలకరి వానల సమయంలో పొలం చుట్టూ ఉన్న తుమ్మ వేప చెట్లు కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకున్న మందు ద్రావణం బాగా పిచికారీ చేసుకుని పెంకు పురుగును నివారించుకోవాలి. ఇక చెదలు, దీన్ని శాస్త్రీయనామానికి వస్తే వడంటో టెర్మిస్ ఓబిసిస్ అంటారు. ఇది టెర్మిటిడే కుటుంబానికి చెందినటువంటి ఐసోప్టరం క్రమానికి చెందినటువంటి పురుగు. ఇక దీని గుర్తింపు చిహ్నానికి వస్తే చెద పురుగులు సామూహికంగా ఉంటాయి. ఇవి రాణి, రాజు, భటులు, పనివాళ్ళు అనే శాఖలుగా ఉంటాయి. తేలిక నేలల్లో చెద పురుగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. చెరకు నాటే సమయంలో చెద పురుగుల నివారణకు 10 కిలోలు మిథైల్ పెరాథియన్ పొడి మందు 1 ఎకరానికి కాలువల్లో చల్లి నాటుకోవాలి. చెద పురుగులు విత్తనపు ముచ్చలు ఇరువైపుల నుంచి ప్రవేశించి లోపల పదార్థాన్ని మొగ్గలు తినివేయడం వల్ల మొలక శాతం బాగా తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో 6 నుండి 7 కనుపుల వరకు తొలిచి డొల్లలుగా చేస్తూ ఉంటాయి. చెదలు పొలం దుక్కి చేసేటప్పుడే చెద పుట్టలను తవ్వి రాణి ఈగను చంపేయాలి. ఇలా వీలు కానప్పుడు ఒక్కొక్క పుట్టకు 200 గ్రాముల మిథైల్ పెరాథియన్ పొడి మందు చల్లి చదును చేసుకోవాలి. ఎదిగిన తోటల్లో అయితే క్లోరిపైరిపాస్ T50 మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని 6 నుండి 10 కనుపులు బాగా తడిచేటట్లు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకొని చెదలను నివారించుకోవాలి. ఇక ఎర్రనల్లి, ఇవి అసంఖ్యాకంగా ఆకులు అడుగు బాగాన ఉంటాయి. రసాన్ని పీల్చివేస్తూ ఉంటాయి. ఈ పురుగు తాకిడి ఏప్రిల్ మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవి ఆకులు అడుగు బాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రగా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఎర్రనల్లి నివారణకు వచ్చినట్లయితే నీటిలో కరిగే గంధక పొడి 3 గ్రాములు లేదా డైకోఫాల్ మందు 5 మిల్లీలీటర్లు లేదా ఇథియాన్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలుపుకొని ఆకు అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారి చేసుకొని నివారించుకోవాలి. ఇక చెరకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులకు వస్తే పీక పురుగులను నివారించుటకైతే తోటలో వేసవికాలం దగ్గర దగ్గర నీటి తడిచుకోవాలి. మొక్కల మొదళ్లకు మన్నును ఎగదోయడం వల్ల కూడా మనము ఈ పీక పురుగును నివారించుకోవచ్చు. దవ్వు తొలిచే పురుగు నివారణకు తోటల్లో పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. వేరు పురుగు నివారణకు లోతు దుక్కు చేసి పురుగు ఆశించిన పొలాన్ని 2 లేదా 3 రోజులు నీళ్లు నిలగట్టి తర్వాత తీసివేస్తూ ఉండడం వల్ల వేరు పురుగు గాలి పీల్చుకోలేక చనిపోతూ ఉంటుంది. పిండి నల్లి, పొలుసు పురుగు నివారణకు చెరుకు కొట్టేసేటప్పుడు తర్వాత మిగిలిన చెత్తను నాశనం చేసుకోవడం వల్ల నివారించుకోవచ్చు. చెదల నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేయడం, చెద పుట్టలను తవ్వి రాణి ఈగలను నాశనం చేయడం వల్ల మనము నివారించుకోవచ్చు. ఆకులను రెల్చి పొలుసు పురుగు, తెల్లదోమ, పిండి నల్లిని నివారణ చేసుకోవచ్చు. సస్యరక్షణ చర్యలన్నీ సరైన సమయంలో పాటించడం వల్ల పురుగులు నివారించుకోవచ్చు. విత్తన శుద్ధిని తప్పక పాటించాలి. విత్తనపు ముచ్చలను ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రమే సేకరించుకోవాలి. సిఫారసు మేరకు మాత్రమే ఎరువులను వాడుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పీక పురుగు, దవ్వతొలిచే పురుగులను నివారించుకోవాలి. ఈ యాజమాన్య పద్ధతులు సకాలంలో అవలంబించి చెరుకు పంటలో ఆశించే పురుగులను నివారించి అధిక లాభాలను రైతులు అందుకోవాలని సెలవు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇంతవరకు మీరు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరకు పంటను ఆశించే చీడపురుగులు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వ్యవసాయ అధికారి శ్రీ వి గిరిధర్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో భాగంగా కొన్ని జానపద గీతాలు విందాం.

కూటి కోసం కోటి విద్యలని వాడు కడుపు నింపుకోవటానికి ఎన్నో వేషాలు వేశాడు. వేషాలు చూసి ఎగతాళిచ్చేసి వేధించారు ఆ పల్లె ప్రజలు. ఆ వేదనకు తట్టుకోలేక ఈ లోకం తీరుపై అసహించుకుని ఏమంటున్నాడంటే,

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇంతవరకు మీరు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమాలు విన్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
2: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు.

ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు

0: యోగక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్.

0: రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీత.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:56. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. చిత్రగీతాల కార్యక్రమంలో మొదటి పాట

0: మీరు విన్న పాట వరుణ్ డాక్టర్ చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు అనిరుద్ధ్ రవిచందర్, శ్రీనివాస్ మూర్తి సాహిత్యం అందించగా జోనితా గాంధీ, అనిరుద్ధ్ రవిచందర్ కలిసి పాడిన పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200

0: రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట బీస్ట్ చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు అనిరుద్ శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించగా జోహితా గాంధీ, అనిరుద్ రవిచందర్ కలిసి పాడిన పాట వింటారు.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మీరు విన్న పాట కూలీ చిత్రం కోసం. సుభాషిణి, అనిరుద్ధ్, రవిచందర్ కలిసి ఆలపించిన పాట. సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్, సంగీతం అనిరుద్ధ్. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మీరు విన్న పాట ఆకాశం నీ హద్దురా చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు జీవి ప్రకాష్, భాస్కర పట్ల సాహిత్యం అందించినగా తీ ఆలపించిన పాట విన్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో మరో పాట విందాం.

మీరు విన్న పాట అమరన్ చిత్రం కోసం. సంగీతం సమకూర్చిన వారు జీవి ప్రకాష్, అనురాగ్ కులకర్ణి, రమ్య కలిసి ఆలపించిన పాట. సాహిత్యం అందించిన వారు సరస్వతీపుత్ర.

0: కల్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు. నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో మరో పాట

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరు విన్న పాట నేను రౌడీనే చిత్రం కోసం, సంగీతం సమకూర్చిన వారు అనిరుద్ధ్ రవిచందర్, రంజిత్ పాడిన పాట విన్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 20వ తేదీన ఆమె మోల్డోవాను సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు మాయా సాండూతో సమావేశమై ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసుతో సమావేశమై మోల్డోవా భారత్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సంభాషిస్తారు. ఈ నెల 21వ తేదీన నార్త్ మాసిడోనియా సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోస్క్వా డౌకోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి క్రిస్టిజన్ మిక్కోస్కీతోనూ, అసెంబ్లీ అధ్యక్షుడితోనూ సమావేశమై నార్త్ మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 23వ తేదీ నుండి జరిగే 2 రోజుల రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్,

0: సెనేట్ అధ్యక్షులు మిర్సియా అబ్రుడియన్, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గ్రిండియానోలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లోని జలంధర్లో 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. జలంధర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి పురోగతి కోసం నూతన అవకాశాలను కల్పించడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి కుటుంబానికి ఉత్తమ సౌకర్యాలు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: దేశ్ కీ పెహ్లీ హైడ్రోజన్ ట్రైన్ శురూ కర్నే కా అవసర్ మిలా హై. గరీబ్ హో, మిడిల్ క్లాస్ హో, ఐసే హర్ పరివార్ కో బెస్ట్ సే బెస్ట్ సువిధా మిలే, యే హమారా ప్రయాస్ హై. భారతీయ రేల్ హై ఏక్ గరీబ్ పరివారో కీ, మిడిల్ క్లాస్ పరివారో కీ సవారీ హై. లేకిన్ 2014 సే పెహలే తక్ రేల్వే కీ క్యా స్థితి థీ, యే ఆప్ అచ్చే సే జాన్తే హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చండీగఢ్ అభివృద్దితో ప్రజల జీవితాలు మారిపోయాయని, ఈ ప్రయోజనాలు ఆ నగరానికే పరిమితం కాకుండా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చేరాయని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ది లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు చాలా అవసరమని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013పై జాతీయ మహిళా కమిషన్ NCW నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మహిళకు గౌరవంగా, నిర్భయంగా పనిచేసే హక్కు ఉందని, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాలు, యజమానులు, సంస్థల ఉమ్మడి బాధ్యత అని ఉద్ఘాటించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమ్మిళిత జాతీయ అభివృద్దిని సాధించడానికి పని ప్రదేశంలో భద్రతను బలోపేతం చేయడం తప్పనిసరి అని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాలలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజులు ఈరోజు ఢిల్లీలో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 19న ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో సమావేశానికి ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పనిచేసేలా సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. జింద్ సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తామని తెలిపారు. 3,200 హార్స్పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
1: 1300 రైల్వే స్టేషన్ కో ఆధునిక్ బనాయా జా రహా హై ఔర్ ఇన్మే సే కై స్టేషన్ పర్ కామ్ పూరా హో చుకా ఆజ్ ఐసే హీ 75 స్టేషన్స్ కా లోకార్పణ కియా గయా హై హమారా దేశ్ వికసిత్ రాష్ట్ర బన్నే కీ ఓర్ బఢ్ రహా హై యే కేవల్ స్టేషన్ నహీ హై యే ఏక్ ప్రకార్ సే సిటీ సెంటర్ హై జాలంధర్ కెంట్ స్టేషన్ ఆధునిక్ భీ హువా హై ఔర్ ఇస్కీ కెపాసిటీ భీ బహుత్ బఢ్ గయీ హై.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేయాలన్న బలమైన జాతీయ సంకల్పంతోనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది.

0: చేసిందని, ఇది స్వదేశీ సాంకేతిక ప్రగతిలో ఒక చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ రైలుకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవసరం లేదని, ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ఈ విజయం ఒక భాగమని చెప్పారు. హర్యానా రాష్ట్ర రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుండి సుమారు 3,500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: देश में इतनी कॉम्प्लेक्स टेक्नोलॉजी को डेवलप किया गया है. इट वॉज वेरी इंपॉर्टेंट टू डेवलप दिस टेक्नोलॉजी क्योंकि हाइड्रोजन एक न्यू एनर्जी है, न्यू फ्यूल है. उसकी टेक्नोलॉजी भारत में कैसे डेवलप हो, आत्मनिर्भर भारत की स्वदेशी टेक्नोलॉजी ये बनाना, ये बहुत इंपॉर्टेंट है. और ये आज एक बड़ा माइलस्टोन है रेलवे के लिए. हाइड्रोजन बहुत ही सेफ फ्यूल इस तरह से है कि 0.25% से ज्यादा अगर कहीं पर भी हाइड्रोजन का कॉन्सेंट्रेशन इस पे दिखाई देता है तो ऑल सेफ्टी सिस्टम्स विल बेसिकली गेट इनटू एक्टिवेशन. तो बहुत ही सेफ गाड़ी है.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY ద్వారా దేశవ్యాప్తంగా 190,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదురహిత చికిత్సలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ABPMJAY ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుపై జరిగిన 2 రోజుల జాతీయ సమీక్షా సమావేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచిందన్నారు. 94 కోట్లకు పైగా ABHA నంబర్ల ఏర్పాటు, 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డుల అనుసంధానంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ABDM డిజిటల్ పునాదిని వేసిందని మంత్రి వివరించారు. అత్యంత పేద బలహీన వర్గాల ప్రజలను అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచుతూ ఈ పథకాల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయాలని ప్రతాప్రావు జాదవ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 7 రోజుల్లో ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈ రోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమం పునః ప్రారంభం. చిత్రకుసుమాలు కార్యక్రమంలో మొదటి పాట జోడీ చిత్రం కోసం. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలిసి ఆలపించిన పాట వింటారు.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103

102.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట ఆకలి రాజ్యం చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం ఆచార్య ఆత్రేయ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలిసి పాడిన పాట వింటారు.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్?
0: దని నీ దశ

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట రుద్రవీణ చిత్రం కోసం ఇళయరాజా సంగీతం సమకూర్చగా ఎస్పి బాలు పాడిన పాట వింటారు.

0: me, Mr. DJ.
1: That's right, that's us. Everybody get on the disco bus.
2: ఈవినింగ్ పబ్బుల్లో,
3: నైట్ క్లబ్బుల్లో,
2: మార్నింగ్ మబ్బుల్లో
3: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇంతవరకు మీరు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మా నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 9:30 దాటి 21 సెకండ్లు. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం శీర్షికన తీన్మార్ చిత్రం నుండి పాటలు వింటారు.

ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటామంటూ నీకే డైలే చేసిందే.

0: ఇంతవరకు మీరు ఏకచిత్రగానం శీర్షికన మణిశర్మ సంగీతం అందించిన తీన్మార్ చిత్రం నుండి పాట విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 10 గంటలు. హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం వింటారు. ఇప్పుడు మనం కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. హలో ఆకాశవాణి.
2: హలో ఆకాశవాణి మేడం.
1: అవునండి, హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? చెర్లోపల్లి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? నీలిమా. ఓకే, చెప్పమ్మా, ఏ పాట కావాలి? ఓకే, భద్రకాళి నుంచి. ఓకే ఓకే, ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం చేస్తారా? ఓకే, మరి పాట విందామా? శ్రోతల పేర్లు చెప్తావా?
2: చెప్తా మేడం.
1: చెప్పు.
2: కావేరి, లీలా, మనస, వెంకటరమణ రెడ్డి మేడం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉంటాను, బాయ్.
2: బాయ్ మేడం.

0: హలో, ఆకాశవాణిలో నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కట్ల సతీష్ మేడం, కొత్తగడం.
0: ఓకే, కట్ల సతీష్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏ పాట కావాలి
1: మేడం? మాకు రఘువరన్ బీటెక్ లో అమ్మ అమ్మ అన్న సాంగ్ వినిపించండి, ఎందుకంటే జానకి గారు మన మధ్య లేరు కాబట్టి ఆమెకు ఘనమైన నివాళులు తెలియజేస్తే ఈ పాట.
0: ఓకే ఓకే, తప్పకుండా వినిపిస్తా ఉండి. మరి శ్రోతల పేరు చెప్పేస్తారా?
1: శ్రోతలు వచ్చేసి కొత్త వాళ్ళు ఉన్నారు మేడం మా కాడ, ఎవరంటే ముత్యాలరావు, అలాగే అడిచర్ల రాజేశం, కొండ రాజేశం, ముండయ్య శంకర్, మా తమ్ముడు కిషోర్ మేడం జ్ఞాపకార్థం. ఆయన ఎందుకంటే ఆర్మీలో చేసి రిటైర్డ్ అయ్యి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, ఆయనకు కూడా ఈ పాట అంకితం చేస్తున్నాం.
0: ఓకే ఓకే, తప్పకుండా అండి, పాట విందాం. బాయ్.
1: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్తే.
0: నమస్కారం అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
1: అమ్మా నిర్మల గారు నమస్తే. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతానమ్మా.
0: అవునండి, తెలుసండి. మీరు ఏ పాట కావాలండి?
1: చిన్నోడు పెద్దోడు ఈ చిత్రాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చంద్రమోహన్ పాడిన పాట, గీత రచన వెల్లిగడ్డ రాజేశ్వర ప్రసాద్, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. జాబిల్లి వచ్చింది మా పల్లెకి, ఈ కృష్ణుడు నారే పల్లెకి.
0: ఓకే ఓకే అండి.
1: ఈ రోజు నా నవ్వుల హీరో అయినటువంటి కామెడీ హీరో గద్దే రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్న పాటలు, వారు ఇలాంటి పుట్టినరోజులు మరీ మరీ ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతల పేర్లు చెప్తానమ్మా.
0: చెప్పండి.
1: మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, తర్వాత మా నిర్మలా బంగారు తల్లి బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, మంచం శాసకీరావు గారు, తర్వాత బైపల్లి నాగేశ్వరరావు గారు, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారు, మేనల్లుడు జగదీష్, మా అమ్మ రేవతి, మా మనవలు, మా అక్కగారి మనవలు నాకు మనవలే కాబట్టి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, వీరందరి కోసం ప్రసారం చేయమని మా నిర్మలా బంగారు.

0: పట్టాలని మనసారా కోరుకుంటూ మరో మరి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినోత్సవం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా. ఓకే తల్లి, ఉంటానమ్మా నిర్మల బాబు గారి తల్లి.
1: ఆ సకిలింపు ఏమిట్రా గాడిద? విడుదంపదగా కొంప ముంచుతాడేమిటి కర్మ?

0: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో
1: హలో,
0: హలో, ఆకాశవాణి అండి.
1: నిర్మల మేడం, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరెవరు?
1: మేము పలాస నుంచి. చిన్నారావు మేడం.
0: ఓకే, పలాస నుంచి. బాగున్నారా?
1: బాగున్నాం మేడం. చాలా సేఫ్ ట్రై చేసి ఇప్పుడు దొరికింది మేడం లైన్.

0: అవును, ఏం చేస్తుంటారు మీరు?
1: మేము ఇక్కడ షాప్ మేడం.
0: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలి?
1: మాకు గిల్లి గజ్జల నుంచి ప్రపంచమా క్షమించమనే పాట మేడం.
0: గిల్లి గజ్జల నుంచి?
1: అవును మేడం, శ్రీకాంత్. సరే మేడం, ఈ పాట అందరి కోసం మేడం.
0: ఓకే, బాయ్ బాయ్.

0: నమస్కారం అమ్మ.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నేను నాగనాథ్ గుప్తా, నిజామాబాద్.
1: ఓకే, నాగనాథ్ గుప్తా గారు బాగున్నారండి?
0: బాగున్నామమ్మా. మీరు అసలు అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: నిన్న ఇవాళ వినలేకపోయినా కొద్దిగా ఆరోగ్య రీత్యా, అంటే మంగళవారం పూర్తి కార్యక్రమాలు విన్నామమ్మా. ఇందిరాగాంధీ శ్రీకాంత్ శర్మ గారి ప్రబోధ గీతం, తేనెల తేకల మాటలతో మన దేశ మాతనే కొలిచేదారా స్టార్టింగ్. అద్భుతమైన పాట వినిపించి మమ్మల్ని మైమర్పించారమ్మా.
1: ఈరోజు ఏం పాట కావాలి మీకు?
0: అమ్మా, మేరీ మాత సినిమాలో కేజే యేసుదాస్ గారు ఆలపించిన పాట సాగర తీర సమీపాన తరగని కావ్య సుధామధురం అని అద్భుతమైన పాట ఉంటుందమ్మా.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పకుండా వినిపిస్తాం మీకోసం.
0: ఓకే అమ్మా, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా.
1: శ్రోతల పేర్లు చెప్పండి. మరి
0: నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి.
1: ఓకే, బాయ్ అండి, బాయ్.
0: రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మరి తిరుపతి జిల్లా దగ్గర మన ఎలుగురు గ్రామం మాట్లాడుతున్నాం మేడం.
0: ఓకే, మీ పేరు?
1: నా పేరు తిరుపాల్ మేడం.
0: తిరుపాల్ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మేడం.
0: అవునా, రేడియో బాగుంటాయా? రేడియో పాటలు
1: బాగున్నాయి మేడం. ఉదయం చేస్తాము, సాయంకాలం మళ్ళీ ఉంటాము అని, రాత్రి సాయంకాలం
0: చెప్పండి, ఏ పాట కావాలి? ఓకే అండి, పాట విందామా? ఓకే అండి, బాయ్.

0: బాగున్నానండి, బాగున్నాను. ఓకే, ఏ పాట కావాలి ఈరోజు?
1: ఈరోజు నా చిన్ని కృష్ణరావు సినిమాలో పాట కదమ్మా,
0: ఏం పాట?
1: జీవితం అంకితం అనే పాట ఒకటి ఉంది కదా, ఖుష్బు
0: సప్తసాగర
1: సప్తస్వాగర తీరు, పాట
0: ఓకే,
1: కావాలమ్మా.
0: తప్పకుండా వినిపిస్తాం, సూపర్ సాంగ్ అది కదా. సరే అమ్మా, మరి పాట విందామా? సరే పాట విందాం.
1: సరేనమ్మా, సరే,
0: బాయ్ బాయ్.

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం వింటున్నారు. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు విజయలక్ష్మి అండి.
0: విజయలక్ష్మి గారు, ఏ ఊరండి మీది?
1: మాది కుంతాడి గ్రామం అండి.
0: కుంతాడి గ్రామం, ఎక్కడది?
1: సైదాపురం మండలం, ఏలూరు జిల్లా.
0: ఓకే ఓకే అండి. విజయలక్ష్మి గారు,
1: నిర్మల అక్క గారా?
0: నిర్మల మేడం.
1: అక్క, బాగున్నావా?

0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ ఏ పాట అడుగుతారో చూద్దాం. హలో
1: హలో,
0: హలో, ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: మీ పేరేంటమ్మా?
1: చిట్టమ్మ.
0: చిట్టమ్మనా? ఓకే.
1: బ్రహ్మం గారి జీవ చరిత్రలో నీవెవరో నీ జన్మం ఏమిటో తెలుసుకో జీవా అనే పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాం. మంచి సూపర్ సాంగ్ అడిగావు.
1: నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, బాయ్.

0: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో
1: హలో,
0: హలో హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఏ మీ పేరేమండి?
1: మేడం చామరాజనగర్ జిల్లా అండి మేడం.
0: ఓకే, మీ పేరు?
1: హలో, కర్ణాటక చామరాజనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: మీ పేరు చెప్పలేదు.
1: హెచ్పి ఉచ్చేగౌడ మేడం.
0: ఓకే, బాగున్నారండి
1: మేడం. మాకి పులిబిడ్డ చిత్రంలో
0: పులిబిడ్డ
1: తండ్రి విశ్వనాథ తల్లి అంత వస్తుంది మేడం. ఆ పాట మా మా మనవుడు పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ చంద్రరాజు, పూర్ణిమ, హెచ్పి ఉచ్చేగౌడ, కింపమ్మ, అరుణ్ కుమార్, మా ఫ్రెండ్ ప్రకాష్, తిరుపతి చిక్ తిరుపతి అందరికి మేడం ఈ పాట.
0: ఓకే, బాయ్ బాయ్.

0: నెక్స్ట్ కాలర్ చూసిద్దాం. మీరు వింటున్నారు హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ నుండి మేడం, మా పేరు నవీన్.
0: నవీన్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాను నవీన్. ఏ పాట కావాలి నవీన్?
1: మాకు ప్రేమించి నుంచి కంటేనే అమ్మ అనే పాట మేడం.
0: ఓకే ఓకే, పేర్లు
1: చెప్పారా?
0: బాగున్నాను.
1: హైదరాబాద్ జీడిమెట్ల ఏరియాలో క్యూసీలో వర్క్ చేస్తాను మేడం, ల్యాబ్లో.
0: ఓకేమా, పాట విందాం, బాయ్.

0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరండి?
1: గురువారెడ్డి మేడం.
0: గురువారెడ్డి గారు, ఏ పాట కావాలి?
1: మేడం మావారి మంచితనం. మేడం
0: మావారి మంచితనం సినిమా నుంచి ఏ పాట?
1: ఊటి పట్టాడు స్వామిగాడు.
0: స్వామిగాడు,
1: ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి. మరి చెప్తారా పేర్లు, శ్రోతల పేర్లు?
1: పేర్లు మన తిరుపతిలో మా బ్లైండ్ హోమ్ లో ఓబుల్ రెడ్డి, మా మిత్రులు పుణతం మిత్రం మేడం, ఓబుల్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, ఆయన భీమరాయ శెట్టి అని ఆయన సీనియర్ ఆయన.
0: ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్.

0: వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఇంతవరకు మీరు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశ

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇంతవరకు మీరు విన్నారు శ్రోతలు నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇంతవరకు మీరు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. మా నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. ఇక రేపు మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

0: హలో ఆకాశవాణి తిరుపతి. హలో సార్, మీ వాయిస్ వినిపించలేదు.
1: ఇప్పుడు చూడు,
0: ఇప్పుడు వినిపిస్తుంది.
1: ఇంకో నంబర్ చేస్తాను.
0: సరే సార్.